ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 27వ తేదీ గురువారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 8 సెకన్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన జాన్సీ కేవీ కుమారి గారు, సంగీతం డి నిశ్చల్ గారు. వినండి, ఏడు రంగులు ఏకమై దేశభక్తి గీతం.

0: స్తుతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు.
1: ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అసలు సుఖమంటే ఏమిటి? ఈ ప్రశ్నను నిశితంగా పరిశీలిస్తే ఏదైతే శరీరానికి హాయిని కలిగిస్తుందో, ఏదైతే నాలుకకు సంతృప్తిని కలిగిస్తుందో, చెవులకు విందును కలిగిస్తుందో, కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తుందో, అదే సుఖముగా భావించబడుతుంది. శాంతి లేనిదే సుఖం ఏ విధంగా వస్తుంది అని తెలివిగలవాణ్ణైనా ఆలోచనలో పెడుతుంది. ఏదైనా ప్రారంభంలో విషంలాగా ఉన్నా చివరకు అమృతంలాగే ఉండేది. మనిషిని ఆత్మానుభూతి వైపునకు జాగృతం చేసేది సాత్విక సుఖంగా చెప్పబడుతుంది. ఏ సుఖమైతే ఇంద్రియ విషయాలతో ఇంద్రియముల సంపర్కము నుండి కలుగుతుందో, ఏది మొదట్లో అమృతంగాను చివరకు విషంగాను కనిపిస్తుందో అది రాజసికమైనదిగా చెప్పబడుతుంది. ఆత్మానుభూతి పట్ల గ్రుడ్డిదై ఉంటుందో, ఏదైతే మొదటి నుండి చివరి వరకు మోహముతో కూడి ఉంటుందో, నిద్ర సోమరితనము మోహము నుండి ఉత్పన్నమవుతుందో అది తమోగుణమైనదిగా చెప్పబడుతుంది. ఈ విధంగా ఎంత అద్భుతమైన జ్ఞానమంటే అటువంటి సమస్త దుఃఖాల నుండి అంతానికి చేరుకుంటాడు. అనుభూతి అనేది జ్ఞానేంద్రియముల ద్వారా కలుగుతుంది. నాలుక, కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము అనే 5 జ్ఞానేంద్రియములు. వీటి ద్వారా మనం జ్ఞానాన్ని, సమాచారాన్ని పొందుతాము. అంతేకాక వాటి ద్వారా సుఖానుభూతిని కూడా పొందుతాము. వీటిని నడిపేది, నియంత్రించేది మనస్సు. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు సుఖానుభూతి కలుగుతుంది. మనస్సు క్షోభతో అలజడిలో ఉన్నప్పుడు చల్లని ప్రదేశంలో ఉన్న శరీరం చెమట పడుతుంది. ఉదాహరణకు విద్యార్థి పరీక్షాపత్రంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా బాహ్యంగా అసౌకర్యాలు కష్టాన్ని కలిగించవు. అలా కాకుండా పరీక్షాపత్రంలోని సగం పైగా ప్రశ్నలకు సమాధానాలు తెలియని విద్యార్థికి ఎంత చల్లగా ఉన్నా చెమటలు పోస్తూ ఉంటాయి. ఇది సుఖరహస్యం. చదువుకునే విద్యార్థులకు కావలసినది సాత్విక సుఖం. గీత చేసే బోధ ఏమిటంటే, ఏదైతే ప్రారంభంలో విషంలాగా అనిపించినా చివరకు అమృతంలాగా అవుతుందో అత్యున్నత స్థితికి దారితీస్తుంది. భాగవత కథలో చెప్పబడిన 5 ధ్రువుడి కథను తీసుకుందాం. ధ్రువుడికి ఇంట్లో సవతి తల్లి ద్వారా అవమానం జరిగింది. దానితో కోపము, ఆక్రోశము కలిగిన ధ్రువుడు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని తన తండ్రి, తాత, ముత్తాతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి అడవికి వెళ్ళాడు. దారిలో అతనికి నారద మహర్షి ఒక చక్కని గురువుని లభించేటట్లుగా ఏర్పాటు చేశాడు. గురు నిర్దేశ ప్రకారంగా ధ్రువుడు బృందావనంలో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదటి నెలలో 3 ఒకసారి పళ్ళను, చిన్న కాయలను తింటూ తపస్సు చేశాడు. 2వసారి 6 ఒకసారి ఎండుటాకులు, తృణములు తింటూ తపస్సు చేశాడు. తదుపరి నెలలో 9 ఒకసారి

0: త్రాగి భగవంతుణ్ణి ఆరాధించాడు. 4వ నెలలో ప్రాణాయామంతో 12 గంటలకు ఒకసారి కేవలము గాలిని పీల్చుతూ తపస్సు చేశాడు. 5వ నెలలో గాలిని కూడా బంధించి స్తంభంలాగా చలనరహితుడై ఒంటి కాలి మీద నారాయణ ధ్యానము చేశాడు. 6వ నెలలో అతనికి భగవద్ దర్శనం కలిగింది. తరువాత అతడు ఏనాటికిని నశింపబడినట్టి ధ్రువలోకాన్నే పొందాడు. ఆ ధ్రువ నక్షత్రం ఇప్పటికీ కనబడుతూ ఉంది. తపస్సు విషంలాగా కష్టమైన చరమ ఫలితము అమృతంలాగా అయింది. అందుకే చదువుకునే విద్యార్థుల లక్ష్య సాధనలో ధ్రువుడే చక్కని ఆదర్శము. లక్ష్య సాధనలో ఉండేవారు ఎంతటి శారీరక శ్రమకైనా వినుదీయరు. 5 నుండి 10 ఏళ్ళు తీవ్రంగా రోజుకు కొన్ని గంటలు పరిశ్రమ చేస్తేనే ఎవరికైనా ఒలింపిక్స్లో బంగారు పతకాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనులు వీక్షిస్తూ ఉండగా గర్వంగా ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని స్వీకరించే అమృత గడియ కోసము క్రీడాకారుడు విషన్ లాంటి ఎంతో శ్రమ చేయవలసి ఉంటుంది. లక్ష్యం వైపుకు ఒక అడుగు వేస్తే విజయావకాశాలు అనుకోకుండా లభిస్తాయి.
1: దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఈనాటి చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో సస్యరక్షణలో పురుగుల జీవిత చక్రంపై అవగాహన ఆవశ్యకత గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు.
3: పంటల్లో సాధారణంగా పురుగు మనకు కనిపించినప్పుడు ఆ పురుగు ఏ విధంగా నష్టం చేస్తుందో చూసుకొని దాన్ని నియంత్రించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మంచిదే. కొన్ని కొరికి తినే పురుగులు ఉంటాయి, కొన్ని రసం పీల్చే పురుగులు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. కొరికి తినే పురుగుల్లో కూడా మొదటి దశలో చిన్న పురుగులప్పుడు గీకి గీకి తింటాయి పచ్చడి పదార్థాన్ని, అప్పుడు జల్లెడ ఆకులు తయారవుతుంటాయి. ఆ పురుగు పెద్దదైన తర్వాత, కొరకగలిగిన శక్తి వచ్చిన తర్వాత ఆకుని కత్తిరిస్తూ ఉంటుంది. ఇంకొద్ది పెద్దయిన తర్వాత పూతని, పిందెని వాటిని అన్నిటినీ కూడా తినేస్తూ ఉంటుంది. ఇంకొద్ది పెద్దయిన తర్వాత కాయల్లో రంధ్రం పెట్టి లోపలికి వెళ్ళి కూడా తినేటువంటి గుణం కలిగినటువంటి పురుగులు ఉంటాయి. సాధారణంగా ఇలా కనిపించినప్పుడు మనము వాటి మీద మందు కొడతా ఉంటాం. పురుగు వచ్చింది, తింటుంది, కొరికేస్తుంది, నాశనం చేస్తుంది అని. కానీ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు కనిపించేటువంటి పురుగు నష్టం చేస్తుంది నిజమే, కానీ ఆ పురుగుని అక్కడదాకా రానివ్వకుండా మనము ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే అసలు కొరికి తినే పురుగు కానీ రసం పీల్చే పురుగులు కానీ అక్కడదాకా రావు. మరి ఎక్కడ ఉంటాయి, ఎప్పుడు నియంత్రించాలి అనేది మనకు అర్థం కావాలంటే, పురుగులకి రకరకాల దశలు ఉంటాయి ఒక జీవితంలోనే. మనకంటే ఒకటే జీవితం, పుట్టినకాడి నుంచి చనిపోయిన దాకా ఒకటే రకంగా ఉంటాం మనం, కాకపోతే కొద్ది పెద్ద అవుతుంటాం. కానీ పురుగులు గట్ట కాదు. పురుగులకి ఒక జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి, లేదా 3 దశలన్నీ ఉంటాయి. మనము ఏం చేస్తున్నాము, పంట మీద నష్టం చేసేటువంటి పురుగును మాత్రమే నియంత్రించడానికి రకరకాల రసాయనిక మందులను వాడుతూ ఉన్నాం. కానీ ఆ ఒక్క దశ కాకుండా ఇంకా 3 దశలు లేదా 2 దశలు ఖచ్చితంగా ఉంటాయి. మనము ఇతర దశల మీద కూడా నియంత్రణ పెడితే అప్పుడు పంటకు నష్టం చేసేటువంటి దశ తగ్గుతుంది. అదేగాక కొన్ని పురుగుల్లో

0: దశలను నియంత్రించడం సులువు కూడా. ఉదాహరణకి మనము వరిలో వచ్చేటువంటి కాండం దొలచ పురుగు తీసుకుందాం. ఈ కాండం దొలచ పురుగు దానికి గుడ్డు దశ ఉంటుంది, అలాగే పంటకు నష్టం చేసేటువంటి పురుగు దశ ఉంటుంది, తర్వాత నిద్రావస్థ ఉంటుంది, ఆ తర్వాత రెక్కల పురుగు దశ ఉంటుంది, మనం చిలక అంటాం. ఇలా నాలుగు దశలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, గుడ్డు దశ నుంచి పిల్ల పురుగు బయటకు వచ్చి పంటను నష్టం చేసేటువంటి దశలో మనం రకరకాల పురుగు మందులు కొడతా ఉన్నాం. కానీ వీటిని గుడ్డు దశలో నియంత్రించటం వీలవుతుంది, అలాగే నిద్రావస్థలో నియంత్రించటం వీలవుతుంది, అంతేకాకుండా తల్లి రెక్కల పురుగుల దశలో, రెక్కల పురుగు దశలో కూడా నియంత్రించడానికి వీలవుతుంది. ఈ మూడు దశల్లో కొద్ది కొద్దిగా నియంత్రించిన రాబోయేటువంటి వందల వేల కాండం దొలిచే పురుగుల్ని నియంత్రించవచ్చు మనం. ఎలా? మనకి కాండం దొలిచే పురుగు ఏం చేస్తుంది, గుడ్లని ఆకుల చివర్ల సముదాయంలాగా పెట్టది. అంటే ఒకటే చోట చాలా గుడ్లు పెడుతుంది. దాని నుంచి పొదిగిన తర్వాత పిల్ల పురుగులు బయటకు వచ్చి కాస్త కాస్త ఈ తినటం మొదలు పెడుతుంటుంది. అంటే ఒకటే చోట ఉన్నటువంటి వందో నూట యాభయో గుడ్లని ఒకటేసారి తుంచేస్తే రాబోయేటువంటి నూట యాభై పురుగుల్ని రాకుండా ఆపినట్టే కదా. అదిగాక ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఆ పురుగులన్నీ అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఆ మొక్క మీదకి ఈ మొక్క మీదకి లేకపోతే ఆకు మీదకి ఆకు మీదకి పాకుతాయిపోతాయి. అంటే ఒకసారి పాకిపోయిన తర్వాత వెతుక్కోవటం చాలా కష్టం. అదే గుడ్డు దశలో ఒకటే చోట ఉంటాయి కాబట్టి ఆ నూట యాభై గుడ్లని ఒక్కసారి అలా తుంచేస్తే చాలు, ఎంత సులువు. ఇంకా మనకు తుంచటం రావట్లేదు, కష్టంగా ఉంది అనుకున్నా సహజంగా ప్రకృతిలోనే ఈ గుడ్లను నాశం చేసేటువంటి కొన్ని రకాల చిన్న కందిరీగలు ఉంటాయి, కనిపించి కనిపించినంత కందిరీగలు ఉంటాయి. ఆ కందిరీగలను కనుక మనం పొలంలో వదులుకుంటే అవే వెతుక్కుంటాయి, అవే వెతుక్కొని ఆ గుడ్లన్నింటినీ నాశనం చేస్తాయి. వేల సంఖ్యలో ఉన్నటువంటి కందిరీగలు చాలా సులువుగా ఈ కాండం చూసే గుడ్లని నాశనం చేస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి జీవనింతన ప్రయోగశాలలో కానీ లేకపోతే పరిశోధనా కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రయోగశాలలో కానీ ఈ ట్రైకో అట్టలను అమ్ముతారు. అట్టల మీద సన్న సన్న గుడ్లు అతికిచ్చి ఉంటాయి. అది తెచ్చి మన వరి పొలంలో ఆకులు వెనక ముక్కలు ముక్కలుగా కత్తిరించి పిన్నీసి పెట్టి వాటికి కుడితే ఆ గుడ్లలోంచి కందిరీగలు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఈ కాండం దొలిచే పురుగు గుడ్లని అన్నీ వెతుక్కొని వెతుక్కొని వెతుక్కొని నాశనం చేస్తాయి. ఇలా ఒక్క వరిలో వచ్చేటువంటి కాండం దొలిచే పురుగు కాదు, మనకి చెరుకులో వచ్చేటువంటి పీక పురుగు అని అలా రకరకాల పురుగుల్ని ఈ కందిరీగలు నాశనం చేస్తాయి. ఈ ట్రైకో అట్టలు తెచ్చుకుంటే మనకి చాలా రకాలు దొరుకుతాయి. ఎంత సులువు, రాబోయేటువంటి వేల కొద్ది పురుగుల్ని సులువుగా ఒక నూట యాభై రెండు వందల రూపాయలతోటి నియంత్రించడానికి ఎంత అవకాశం. అలాగే లోతు దుక్కులు దున్నుకుంటే నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ పురుగులన్నింటినీ కూడా బయటపడేసి ఎండ వేడిని చనిపోయేలాగా చేయొచ్చు, అది సులువైన పని. ఇంకొకటి, రెక్కల పురుగు దశల్లో మనం లింగాకర్ష బుట్టలు పెట్టుకుంటే ఆ పురుగు సంబంధించి ఆ మగవ రెక్కల పురుగులన్నీ వచ్చి ఈ బుట్టలో పడతూ ఉంటాయి. ఎక్కువ అందరూ ఒకటేసారి లింగాకర్ష బుట్టలు పెట్టుకుంటే ఆ మగ రెక్కల పురుగులు ఎక్కువ వాటిని పడేస్తే ఆడరెక్కల పురుగులు గుడ్లు పెట్టలేవు కదా. అంటే రాబోయేటువంటి గుడ్ల సంఖ్యను తగ్గించేసినట్టే కదా. ఇలా ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలన్నీ కూడా మనం ఉపయోగించుకుందాం. అందుకే అసలు పురుగేంది, పురుగు జీవి చక్రం ఏంటి అనే దాని మీద కాస్త అవగాహన. మనం ఏ పంట పండిస్తుంటే ఆ పంటకు సంబంధించిన పురుగు గురించి తెలుసుకుందాం. ముందు తత్మ రైస్ సోదరులు కూడా చెప్దాం, చాలా సులువుగా నియంత్రించటం అవకాశం ఉంది.
1: ఇంతవరకు సస్యరక్షణలో పురుగుల జీవిత చక్రంపై అవగాహన ఆవశ్యకత గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ శాఖ వారి ఈ ఉదయం అందజేసిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల చెదురుమదురు వర్షం కానీ ఉరుములతో జల్లులు కానీ పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు.

కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ పరిసర ప్రాంతాలలో

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వస్తులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: దారిగుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకుందాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి

0: ఇది ఒక అత్యంత ముఖ్యమైన మనకి ఇప్పుడు ఏలూరు పాలు, కైకలూరు ఈ రోడ్డు అదంతా కూడా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ ఫోర్ లేన్ బ్రిడ్జ్
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్కి అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
1: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
3: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవ్యయంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకు పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మన ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. నేపాలదేశే హ్యః సహసా భీషణ జలాప్లావస్య అనంతరం ప్రాయః షష్ట్యధికైకశతజనానాం మృత్యుః అభవత్ తథా సార్ధసప్తశతాధికాః జనాః లుప్తాః సంతి. విలుప్తేషు త్రయస్త్రింశదధికైకశత భారతీయ నాగరికాః అపి సమ్మిళితాః సంతి. మధ్య నేపాల ప్రదేశే జాతః అయం జలాప్లావః అనేకాన్ నగరాన్ గ్రామాన్ చ వినాశితవాన్. అనేకే మహత్వపూర్ణాః సేతవః ప్రవాహేన నష్టాః తథా ప్రాయః ద్వాదశ జలవిద్యుత్ పరియోజనాః అపి ప్రభావితాః సంతి. నేపాలస్య విదేశమంత్రి శిశిర ఖనాలః సంసదం సూచితవాన్ యత్ స్థాయి సమయానుసారం ప్రాతః ప్రాయః పాదోననవవాదనె తిబ్బత ప్రదేశే భూకంపః ఆగతః అథ తతః త్రయాణాం నిమేషానాం అనంతరం సహసా జలాప్లావస్య సూచనా ప్రాప్తా. అతః తస్మాత్ భూకంపకంపనకారణాత్ హిమనదః స్ఫుటితః యేన సహసా జలాప్లావః ఉత్పన్నః ఇతి సంభావనా వ్యక్తా. అధికారిభిః సంసూచితం యత్ ప్రభావిత ప్రదేశస్య విభిన్న భాగేభ్యః ప్రాయః శతజనాః రక్షితాః తేషు త్రింశత్ జనాః కాఠమాండునగరే స్థితే త్రిభువన విశ్వవిద్యాలయ శిక్షణ చికిత్సాలయే చికిత్సాం ప్రాప్నువంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ నేపాలస్య సమకక్షేణ బాలేంద్ర షాహేన సహ దూరభాషేణ వార్తాం కృత్వా తస్మై సర్వ సంభవ మానవీయ సహాయతాయాః ఆశ్వాసనం దత్తవాన్. శ్రీ షాహ ప్రధానమంత్రిణే మోదినే సహానుభూతిపూర్ణ వచనానాం మానవీయ సహాయతాయాః ప్రస్తావస్య చ కృతే ధన్యవాదం జ్ఞాపితవాన్. నవదిల్లీతః పూర్వమేవ 10 టన్ పరిమితా మానవీయ సహాయతా ప్రేషితా అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజిక సంచార పటలె ఉక్తవాన్ యత్ భారతం అస్యాం సంకటాపన్నాయాం పరిస్థితౌ నేపాలదేశేన తత్రత్యై జనైశ్చ సహ దృఢతయా స్థితి. కాఠమాండునగరే స్థితేన భారతీయ దూతావాసేన భారతీయ నాగరిక సంబద్ధ సహాయతాయై సూచనాయై చ ఆపత్కాలీన దూరభాష సంఖ్యాః ప్రకాశితాః. విలుప్తేషు భారతీయేషు న్యూనాతిన్యూనం 50 జనాః కైలాస మానసరోవర్ యాత్రాయై గతాః తీర్థయాత్రినః సంతి ఇతి అవధేయాస్పదం వర్తతే. హిమాలయీయదేశే సహసా జాతేన జలాప్లావేన అథ గండకనద్యాః చ జలస్తరే వృద్ధిః సంభావనాం దృష్ట్వా బిహారరాజ్యేన సజ్జతాః తీవ్రీకృతాః. బిహారస్య పశ్చిమ చంపారణ పూర్వ చంపారణ గోపాలగంజ సారణ ముజఫర్పుర వైశాలి ఇత్యతేషు షట్షు జనపదేషు సతర్కతా వర్ధితా అస్తి. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ ఉక్తవాన్ యత్ పరిస్థితిం నిరీక్షణాయ ఉచ్చస్తరీయ దళస్య నిర్మాణం కృతమస్తి. ఉత్తరప్రదేశే నేపాల సీమా సమీపస్థయోః మహారాజగంజ కుషీనగర జనపదయోః నిరీక్షణం వర్ధితమస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య దృశ్యశ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన ఖేలో ఇండియా ఇది సంవాదం సంబోధయిష్యతి. మేరా యువా భారత్ ఇత్యేతద్వారా ఐషమః రాష్ట్రీయ క్రీడా దివస సమారోహాణం అంతర్గతం ఆయోజితః అయం కార్యక్రమః సంపూర్ణదేశే ఆయోజయిష్యతే. యస్మిన్ ప్రత్యేకస్య రాజ్యస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ ప్రత్యేకస్మిన్ జనపదే స్థితయోః ద్వయోః మహావిద్యాలయయోః యువానః భాగం గ్రహీష్యంతి. అయం కార్యక్రమః క్రీడా యువనేతృత్వం నాగరికదాయిత్వం స్వయం సేవా శారీరక స్వాస్థ్యం

0: రాష్ట్రనిర్మాణం చ ఏకస్మిన్ సామూహిక మంచే సంయోజయిష్యతి. భారత చీన దేశౌ సీమాక్షేత్రేషు శాంతిం స్థైర్యం చ స్థాపయితుం తథా ఉభయోః దేశయోః ద్విపక్షీయ సంబంధానాం స్వస్థం నిరంతరం చ వికాసాయ అనుకూలం వాతావరణం నిర్మాతుం స్వప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవంతౌ. భారత చీనయోః విశేష ప్రతినిధీనాం సీమా వివాద సంబద్ధ వార్తాయాః 25వ చరణం హ్యః బీజింగ నగరే అభవత్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రారంభమయ్యే ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఈరోజు అద్భుత బ్యాట్స్మెన్గా పేరొందిన డొనాల్డ్ బ్రాడ్మన్ గారి జయంతి, అలాగే సంగీత విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత మసిగుడ్డ కాలితే నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి మావూరు విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ బిఎస్ చంద్రశేఖర్, శ్రీమతి ఎస్ ప్రేమీల కుమారి. ఇంకా సినీ భక్తి గీతాల పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ 8:30 విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రచన డి ప్రతిమ గారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో జి వంశీ గారి సాక్సోఫోన్ వింటారు. హెచ్ రామ్చరణ్ గారు వయోలిన్, పంకపల్లి దుర్గా శ్రీనివాస శర్మ గారు మృదంగం. 9:00 పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి అతిథి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డివిజన్ డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హారిక గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. మధురిమ కార్యక్రమంలో కొన్ని పాత తెలుగు సినిమా పాటలు 11:00 వింటారు. 12:10 మధుమంజరి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. 12:40 నుంచి మరికొన్ని తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:33 ప్రసారమయ్యే ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో రైతు మహిళ ఉపయోగించుకోవలసిన గృహ విజ్ఞానం గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా చిత్రగీతాలు కూడా ప్రసారమవుతాయి. 2:30 వాతావరణ వివరాల అనంతరం జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో శశిరేఖా పరిణయం శ్రీ నీలభాను సత్యం బృందం వారి తప్పెటగుళ్ళు ఉంటుంది. ఆ తర్వాత రామాయణంలో సుందరకాండ శ్రీ వనముల దేముడు బృందం వారి కోలాటం ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలలో కొన్ని మధుర గీతాలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి. సాయం సమీరం శీర్షికన ఈ సాయంత్రం 6:30 ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రపంచ సరస్సుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఇంకా ప్రేరణ వ్యక్తిత్వం తదితర అంశాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి, వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గోగు పంట వాణిజ్యపరమైన ఉపయోగాలు మరియు అదనపు విలువ గల ఉత్పత్తులు, ఈ అంశం గురించి ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి స్వాతిగారి ప్రసంగం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ 7:45 విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక కార్యక్రమంలో చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 తెలుగు నాటిక విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత

ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూప్రకంపనల కారణంగా హిమానీనదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బెటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఠమండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యక్షులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్

0: ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన బ్యాట్స్మెన్ డొనాల్డ్ బ్రాడ్మన్ గారి జయంతి ఈరోజు, అలాగే సంగీత విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత మసిగుడ్డ కాలితే నాటిక ప్రసారమవుతుంది. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలన్నీ ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ముందుగా నేటి మాట శీర్షికలో ఈరోజు 2 అంశాలు ఉన్నాయి. ముందుగా అద్భుత బ్యాట్స్మెన్గా పేరొందిన డొనాల్డ్ బ్రాడ్మన్ గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు విందాము. ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ క్రికెటర్, ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మెన్గా పేరొందిన ది డాన్గా అందరూ పిలుచుకునే డొనాల్డ్ జార్జ్ బ్రాడ్మన్ గారు 1908 August 27 ఆస్ట్రేలియాలో జన్మించారు. 20 సంవత్సరాల తన క్రీడా జీవితంలో ఈయన స్థిరంగా స్కోర్లు నమోదు చేస్తూ టెస్టు క్రికెట్లో తన బ్యాటింగ్ సగటును 99.97 నమోదు చేసుకున్నారు. దిగ్గజ క్రికెటర్లు ఎందరో బ్రాడ్మన్ గారిని 3 బ్యాట్స్మెన్లకు సమానమైన క్రీడా ప్రతిభను ఒక్క బ్రాడ్మన్నే చూపిస్తారని ప్రశంసిస్తూ ఉంటారు. తనకు 22 సంవత్సరాల వయసులోనే అనేక రికార్డులు నమోదు చేశారు ఈయన. వాటిలో కొన్ని రికార్డులు ఇప్పటికీ ఈయన పేరు మీదే ఉండటం వారి క్రీడా ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 52 టెస్టుల్లో 6,996 పరుగులు సాధించిన ఈ దిగ్గజ క్రికెటర్ తన కెరీర్లో 29 టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు. ద డాన్, ద బాయ్ ఫ్రమ్ బౌరల్ బ్రాడిల్స్ అని పిలుచుకునే డొనాల్డ్ జార్జ్ బ్రాడ్మన్ గారు 2001 February 25 తుదిశ్వాస విడిచారు. ఇది బ్రాడ్మన్ గారి గురించి కొంత సమాచారం. ఇక ఈరోజు నేటి మాటలు మరో అంశం, సంగీత విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారి జయంతి. ఈ సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు అయిన ఓలేటి వెంకటేశ్వర్లు గారు 1928 ఆగస్టు 27 తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం గ్రామంలో జన్మించారు. గుడివాడలో

0: చతుర్వేదుల అచ్యుత రామశాస్త్రి గారి వద్ద 20 వర్ణాల వరకు సంగీతం నేర్చుకున్నాక 1953లో కాకినాడలో మునుగంటి వెంకటరావు పంతులు గారు నడుపుతున్న గాన సమాజంలో చేరి 10 సంవత్సరాలు సంగీత అభ్యసనం చేశారక్కడ. శ్రీపాద పినాకపాణి గారి దగ్గర 4 సంవత్సరాల పాటు సంగీతాన్ని నేర్చుకున్న వెంకటేశ్వర్లు గారు ముఖ్యంగా వారి వద్ద తంజావూరు బాణిని సాధన చేశారు. వెంకటేశ్వర్లు గారు 1956లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీత శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. సంగీత శిక్షణ అనే కార్యక్రమం ద్వారా సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస అయ్యంగార్, పొన్నై పిళ్ళై వంటి విద్వాంసుల కృతులను, అన్నమాచార్య కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థ తరంగాలను సాంప్రదాయ శైలిలో బోధించేవారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమయ్యే భక్తిగీతాల కార్యక్రమంలో త్యాగరాజు దివ్యనామ కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, సదాశివ బ్రహ్మేందర్ కీర్తనలు చక్కటి కర్ణాటక సంగీత బాణీలో సమకూర్చి సంప్రదాయ శైలిలో పాడేవారు. తన గానామృతంతో ఎందరో సంగీతాభిమానులను ఓలలాడించిన ఓలేటి వెంకటేశ్వర్లు గారు 1989 డిసెంబర్ 29 తన 61 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఇది ఈనాటి నేటి మాట. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మసిగుడ్డ కాలితే నాటిక. రచన శ్రీమతి మావూరు విజయలక్ష్మి. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సహకారం బిఎస్ చంద్రశేఖర్, శ్రీమతి శేఖర మంత్రి ప్రమీలా కుమారి. వినండి నాటిక మసిగుడ్డ కాలితే.
2: ఇవాళ వంట అంతా అదిరిపోయింది. ముఖ్యంగా వంకాయ పులుసు గుమగుమలాడేస్తుంది. ఈ కొత్తిమీర కాస్త వేసి బాగా కలయబెట్టేస్తే ఇక వంట అంతా అయిపోయినట్టే అన్నట్టు. కొత్తిమీర ఇలా కట్ చేసి వేయకూడదట. నిన్న వంటల ఛానల్లో చెప్పిందిగా, అందరూ కొత్తిమీర కట్ చేసి వేస్తారు కానీ ఇలా వేయకూడదు, అలా వేస్తే కొత్తిమీర గుమగుమలు పులుసుకు అంటవు, ఆకు కచ్చా బిచ్చా దంచి వెయ్యాలి అని చెప్పింది. మర్చిపోయాను. ఇది ఈ కలవ ఎక్కడ పెట్టానబ్బా? ఉంది, ఈ కొత్తిమీర వేశాను.
3: అయ్యయ్యో, ఇదేంటి, ఎలా జరిగిందండి, ఇప్పుడేంటి, అయ్యయ్యో, ఎంత పని జరిగింది, ఇప్పుడేం చేయాలి? అసలు ఇవాళ మంగళవారం కూడా, రాహుకాలం ఇక్కడే ఉండి ఉంటుంది. భగవంతుడా, ఇలా చేసావేంటయ్యా, ఇలా జరిగిందేంటయ్యా?
4: మాల్ని, వంట అయిపోయిందా? త్వరగా నాకు లంచ్ బాక్స్ ఇచ్చేస్తే నేను బయలుదేరుతాను.
3: అబ్బబ్బబ్బబ్బా, మీరొకరు, మీకెప్పుడు ఆఫీసు క్యారీర్ గోలే, ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అన్న ధ్యాసే లేదు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో ఏది పట్టదు మీకు.
4: ఏంటి, ఉరుములు లేని పిడుగులో నన్ను దులిపేస్తున్నావు? ఎప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. వంకాయ పులుసు సూపర్గా కుదిరిందని నీకు నువ్వే పొగడేసుకొని గొనుక్కుంటుంటే నాకు వినిపించింది కూడాను. ఎంతలో ఏమైంది, అంత టెన్షన్ ఎందుకు?
3: వినిపిస్తుంది వినిపిస్తుంది, నా గొనుగే వినిపిస్తుంది, కానీ ఆ తర్వాత జరిగిన ఘోరం కనపట్టం లేదు కాబోలు మీ కళ్ళకి.
4: ఏంటి ఘోరమా? ఇప్పుడేగా నీ హుషారు చూశాను, ఇంతలోనే అంత ఘోరం ఏం ముంచుకొచ్చింది? కొంప తీసి ఎదురింటి వనజగారు కొత్త నగలు కొనుక్కుందని పక్కింటి పిన్నిగారు ఉప్పందించిందా ఏమిటి? లేకపోతే పై ఫ్లాట్లో ఉన్న రుక్మిణి తన తోటి కోడలు పుట్టినరోజు ఫంక్షన్కు వెళ్ళడానికి పట్టుచూర కొనుక్కుందని చెప్పిందా? అయినా పిన్నిగారు ఇంత ఉదయాన్నే ఇలాంటి వార్తలు అందించే అవకాశం కూడా లేదే. ఆవిడ కోడల మీద పంతంతో ఇంకా పడుకునే ఉంటుందిగా. ఎప్పుడూ తెల్లారక ముందే నిద్రలేచి గుమ్మం కడిగి నడవడానికి కూడా దారి లేకుండా ముగ్గులు పెట్టే పిన్నిగారు ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి తెల్లారెప్పుడో పడుకునే కోడలకి పోటీగా 9 అయితే కానీ నిద్ర లేవదని అప్పుడెప్పుడో నువ్వే చెప్పినట్టు గుర్తు.
3: చాలండి మీ సటైర్లు. కొంప మునిగి అరిష్టం జరిగిందని నేను ఏడుస్తుంటే మధ్యలో మీ సటైర్లు ఒకటి. ఈవేళ లేచిన వేళ విశేషం మంచిది కానట్టుంది. లేస్తూనే ఎవరి మొహం చూశానో ఏంటో, ఎంత ఉపద్రం ముంచుకొచ్చింది.

0: ఎవరి మొహం ఎందుకు చూస్తావు? ఇంట్లో ఉన్నది మనిద్దరమేగా. అంటే నా మొహమే చూసుంటావు. అయితే గీతే నా మొహం చూడడం వల్ల జరిగి ఉండాలి.
1: ఏమిటండి
0: అరిష్టం?
1: చా, మీ మొహం చూడడం వల్ల ఏమిటండి? గుర్తొచ్చింది, ఈవేళ లేవడం ఆలస్యమైందని లేచి వెంటనే దేవుడి పటాన్ని చూడకుండా దండం కూడా పెట్టుకోకుండా గబగబా వాకిలి కడగడానికి బయటికి వెళ్ళాను. అక్కడ ఎవరి మొహం చూశానబ్బా? గుర్తు రావటం లేదు. అందుకే ఎంత ఘోరం జరిగిపోయింది. వామో వామో, ఎంత అరిష్టం! ఏం జరుగుతుందో ఏమిటో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి. అసలే మీరు ప్రమోషన్ లిస్ట్లో మీ పేరుందని, 2-3 రోజుల్లో ఆ శుభవార్త అందుతుందని నిన్నేగా చెప్పారు. ఇప్పుడు ఆ మంగళంతో ఆ ప్రమోషన్ కాస్త పోతుందో ఏంటో, అసలు నా కాపురానికి ఏమవుతుందో ఏమిటో, ఏమీ అర్థం కావటం లేదండి. ఉండండి ఉండండి, ఈ సమయంలో పక్కింటి పిన్నిగారే దిక్కు. ఆవిడైతే మంచి సలహా చెప్తుందండి.
0: అబ్బబ్బబ్బబ్బా మాలిని, అసలు విషయం చెప్పకుండా ఈ హడావిడి గందరగోళం ఏంటి? ఏమైందో అది చెప్పు.
1: చెప్తాను ఉండండి, ముందు పిన్నిగారి ఫోన్ చేసి రమ్మంట. ఏది, ఆ ఫోన్ ఇలాగ ఇవ్వండి. అబ్బా అందుకోండి. మీరెవరు కానీ, నేనే తీసుకుంటాను.

0: హలో హలో హలో పిన్ని గారు, నేను మాలిని. లేచారా? అర్జెంటుగా మీరు ఒకసారి మా ఇంటికి రండి.
1: ఏమిటమ్మా, ఏమైంది? అంత కంగారుగా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది?
0: పిన్ని గారు, మీరు వెంటనే మా ఇంటికి రండి, చెప్తాను.
1: ఏమిటమ్మా అంత కంగారు? కొంపదీసి వంట మధ్యలో గ్యాస్ అయిపోయిందే ఏంటి? అక్కడెక్కడో యుద్ధం జరగడం కాదు కానీ ఇక్కడ మనకి గ్యాస్ అస్సలు దొరకడం లేదట. మా ఇంట్లో కూడా గ్యాస్ బండ్ అయిపోయి వచ్చిందని, బుక్ చేసిన గ్యాస్ బండ్ ఇంకా రాలేదని నిన్ననే మా కోడలు గింజుకుంటుంటే విన్నాను.
0: అబ్బా పిన్ని గారు, మీ గ్యాస్ బండి నాకు వద్దు, కావాలంటే నేనే మీకు ఇస్తాను, కానీ మీరు అర్జెంటుగా రండి ఒకసారి.
1: సరే అమ్మాయి, వస్తున్నాను.
2: అబ్బా మాలిని, పొద్దు పొద్దున్నే విషయం చెప్పకుండా ఏమిటి రగడా? అసలే నాకు ఆఫీస్కు టైం అవుతుంటే.
0: అదేనండి నా బాధ, మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడే ఇంత ఘోరం జరిగిందేంట? ఆఫీసులో మీకు ఏమవుతుందో అని నాకు కంగారు.
2: అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి నాస?
0: ఏం జరిగిందని నెమ్మదిగా అడుగుతారేంటి? అరిష్టం జరిగింది, అమంగళం, మసిగుడ్డ కాలింది. అది కూడా మంగళవారం పూట. అందులోనూ రాహుకాలంలో మసిగుడ్డ లక్ష్మీదేవి అంటారు. మరి అలాంటి మంగళవారం పూట మసిగుడ్డ కాలిందంటే, అందులో రాహుకాలంలో కాలిందంటే ఎంత అమంగళం, ఎంత అరిష్టం!
2: ఏంటి, మంగళవారం మసిగుడ్డ కాలిందా? దానిక పొద్దు పొద్దున్నే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? మసిగుడ్డ అన్నాక వంట చేస్తున్నప్పుడు కాలకుండా ఉంటుందా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు మాల్ని, హేతుబద్ధంగా ఆలోచించు.
0: చాలండి మీరు మీ వాదనలు, మీ వితండవాదం మీదే కానీ ఎప్పుడు మాత్రం నేను చెప్పిందాన్ని ఒప్పుకున్నారు? మీకు తెలియదులేండి, ఇలాంటి విషయాల్లో ముందే జాగ్రత్త పడాలి. ఏదో ఒక కీడు జరిగిన తర్వాత చేతులు కాలే కాకులు పట్టుకున్నట్లు ఏడిస్తే ఏం లాభం? చెడు శకునాలు కనపడినప్పుడు ముందుగా జాగ్రత్త పడకపోతే ఎంత ప్రమాదమో మీకేం తెలుసు. కీడు ఏదైనా మనకు చెప్పు వస్తుందా? ఇలాంటి సూచనల ద్వారానే మనకి ఇంటిస్తాడు దేవుడు. అప్పుడు కానీ మనం జాగ్రత్త పడకపోతే ఏదో జరిగిన తర్వాత అప్పుడు ఏడవాలి. మొన్న ఈ మధ్య మా మేనత్త తోటికోడలు కూతురు ఆడబడుచు తోటికోడలు ఇలాగే చెడు శకునాలు మట్టిగడ్డలు అంటూ ఈ రోజుల్లో ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి అని తిప్పుకుంటూ పిల్లి ఎదురొచ్చినా ఆగకుండా స్కూటీ మీద జుమ్మని ఆఫీస్కి వెళ్ళిందట. ఆఫీస్ వరకు చేరకుండానే మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా దెబ్బలతో చావు తప్పి కన్నులు లొట్టపోయి తిరిగి వచ్చిందట. అక్కడికి వాళ్ళ అత్తగారు మొత్తుకుంటూనే ఉందట. పిల్లి ఎదురొచ్చింది, కాస్త లోపలికి వచ్చి ఓ గ్లాసు మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చొని వెళ్ళమ్మా అని. వింటేనా, మీలాగే వితండవాదం చేసి వెళ్ళింది శకునం, దాని పని అది చూపించింది.
2: అవునవును, వాళ్ళ ఆయన నాకు బాగా తెలుసు, నేను విన్నాను యాక్సిడెంట్ గురించి. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది చెప్పనా?
0: ఏమిటో?
2: ఏముంది?

0: నువ్వు చెప్పిన ఆ సదరు మీ మేనత్త గారి తోటి కోడలు గారి కూతురు గారి ఆడపడుచు తోటి కోడలు స్కూటీ తోలడం మొదలు పెడితే దాన్ని ఆవిడ స్కూటీ అనుకోదట, అదేదో విమానంలో ఫీల్ అవుతుందట.
1: అంటే?
0: అంటే ఏముంది, విమానంలో ఎగురుతున్నట్టు ఫీల్ అయిపోయి స్కూటీ మీద ఆవిడ జుమ్మని వెళ్తుంటే పక్కన వెళ్తున్న వారు భయంతో తప్పుకుంటారు, తప్పితే ఆవిడ మాత్రం ఎక్కడ ఆగడం అన్న మాటే ఉండదట. గంటల లారీలా హార్ను కొట్టుకుంటూ వెళ్ళిపోతుందట. కన్ను మూసి కన్ను తెరిచే లోపల నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఉంటుందట. పాపం ఆ భర్తగారు మొత్తుకుంటూ ఉంటుంటాడు. వెనక ముందు చూడకుండా అలా జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటే మరి యాక్సిడెంట్లు అవ్వకపోతే ఏమవుతుంది? నీకు ఇంకో విషయం తెలుసా, ఇలా ఈవిడ బండి మీద నుండి పడి దెబ్బలు తగిలించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఆవిడికి ఇది అలవాటేనట. మరి అలా పడినప్పుడల్లా పిల్లి ఎదురుతోనే వెళ్ళిందా? ఇంతకీ అన్నిసార్లు ఒకే పిల్ల లేక వేరువేరు పిల్లులా?
1: చాలే ఊరుకోండి, మీరు మీ వెటకారం. మాటలతో ఎదుటివారి నోరు ముయించడం మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. అయినా స్పీడ్గా వెళ్ళిన వాళ్ళందరికీ యాక్సిడెంట్ అయిపోతున్నాయా? ఏంటో మీరు మీ చేదస్తం మాటలు.
0: ఏంటి చేదస్తమా నాదా?
1: అమ్మాయి మాలిని, మాలిని ఉండండి ఉండండి. ఆ పిన్నిగారు వచ్చినట్టున్నారు. రండి రండి పిన్నిగారు.
2: ఏంటమ్మాయి అంత కంగారుగా రమ్మన్నావు? నాకేమో లేచి బ్రష్ చేశానంటే చాలు, వెంటనే కాఫీ చుక్కలు గొంతులో పడాల్సిందే, లేకపోతే బండి నడవదు. ఏంటో అలా అలవాటైపోయింది. నువ్వు తొందర పెట్టేసరికి ఏమైందో ఏమో అని గబగబా వేడివేడి కాఫీ నోట్లో పోసుకునేసరికి నోరు కాలిపోయిందనుకో. ఇంతకీ ఏంటి సంగతి, అంత కంగారుగా రమ్మన్నావు?
1: నెమ్మదంటారు ఏమిటి పిన్నిగారు, అరిష్టం జరిగింది. మసిగొడ్డ పిన్నిగారు, ఇందాక కూరగిన్నె దించుతుంటే స్టవ్ మంట తగిలి కాలిపోయింది.
2: అయ్యయ్యో,
1: ఈరోజు మంగళవారం కదా.
2: అవునవును,
1: నా గుండె ఆగిపోయినంత పని అయింది. మంగళవారం పూట అది కూడా రాహుకాలంలో కాలింది మసిగొడ్డ. నాకు చాలా భయంగా ఉందండి.
2: మంగళవారం మసిగుడ్డ అగ్ని ప్రమాదం, బాబోయ్ బాబోయ్, ఇది సామాన్యమైన దోషం కాదు మాలిని. ఇది వినడానికి చిన్న విషయంలా కనపడినా మంగళవారం పూట అది కూడా రాహుకాలంలో మసిగుడ్డ కాలడం చిన్న విషయం కాదు, చాలా దోషం. దీన్ని దగ్ధ వస్త్ర దోషం అంటారు. అదృష్టం బాగుండి నేను వచ్చాను, కానీ లేదంటే ఈ రాత్రికి మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ గిరగిరా కొట్టుకునేది.
1: అమ్మో,
2: మీ ఆయన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, లేదంటే నా నోటితో నేను చెప్పలేను అమ్మాయి.
1: అయ్యో,
2: మా ఊర్లో ఒక ఇంట్లో ఇలాగే మంగళవారం మసిగుడ్డ కాలింది. ఆ తర్వాత రోజున ఆయన నడుపుతున్న సైకిల్ టైరు పంచర్ అయింది.
1: అయ్యయ్యో అయ్యో, అంత దోషమా? మరి ఇప్పుడు ఏం చేయాలి పిన్నిగారు?
2: చూడమ్మాయి, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన అందరూ బాబా అని పిలుస్తారు. ఒకసారి నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలాగే జరిగింది. అప్పుడు ఈ స్వామీజీయే వాళ్ళ ఇంట్లో ఒక రథం చేయించాడు. దాంతో ఎంతో పెద్ద ఆపద రావాల్సిన సమయంలో కీడు తప్పించుకొని బయటపడ్డారు అమ్మాయి.
1: అవునా పిన్నిగారు, అదే వ్రతం?
2: మసి విమోచన వ్రతం. సరే, ఆ వ్రతం గురించి నేను వివరంగా చెప్తాను, కానీ అబ్బాయికి టైం అవుతున్నట్లుంది, ముందు క్యారేజీ కట్టేసి పంపు. ఈలోగా నేను కూడా కాస్త టిఫిన్ చేసేసి వస్తాను, అప్పుడు నీకు వివరంగా వ్రతం గురించి చెప్తాను. అన్నట్లు ఆ కాలిన మసిగుడ్డను పారేయకు, జాగ్రత్తగా పెట్టుసమా, వ్రతంలో అది తప్పక ఉండాలి.
1: సరే పిన్నిగారు.
2: సరే వస్తానమ్మాయి.
0: ఏంటి మాలిని ఈ బ్లౌజ్ పీస్ కట్లు, ఈ తెల్ల తాను బట్టి అలా కొలిచి మరీ కట్ చేస్తున్నావు ఏంటి? అయినా అన్ని ముక్కలు కట్ చేసి అంత నీట్గా మడిచి పెడుతున్నావు ఏంటి? బట్టల బిజినెస్ పెడుతున్నావా ఏంటి? నాకు అసలు చెప్పనే లేదు. ఓన్లే చెప్పకపోతే పోయావు, ఇప్పటికే నా జీతం ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది. నెల సగం గడిచేసరికి కటకటలు ఆడిపోతున్నాను, ఎలాగాని తర్జన బజ్జలు పడుతున్నాను. ఇలాంటి సమయంలో నాకు వేడి నీళ్ళకి చల్లనీళ్ళగా ఉండాలని ఇంటి దగ్గరే బట్టల బిజినెస్ని మొదలుపెట్టావన్నమాట. చాలా సంతోషం మళ్ళీ. ఎంతైనా నువ్వు నా మనసెరిగి నడుచుకునే సహధర్మచారి నువ్వు సుమా.
1: చాలేండి సంబరం, బిజినెస్సా పాడా, నా టెన్షన్లో నేనుంటే.
0: టెన్షనా? ఎందుకు?
1: ఉదయం మీరు ఆఫీస్కి వెళ్లే ముందు ఏమైంది?
0: ఏమైంది? నువ్వు నా క్యారియర్ కట్టించావు, నేను ఆఫీస్కి వెళ్ళాను.

0: ఇదే, మీరు ఇలాంటి మాలోకం కాబట్టే నాకు ఇన్ని తెప్పలు. ఉదయం మసిగుడ్డ, మంగళవారం.
1: గుర్తొచ్చింది, అది ఇంకా వదలలేదా నువ్వు?
0: ఎలా వదులుతారండి? వదిలే విషయమా? రేపు పొద్దున్న గురువుగారు వస్తారు, వ్రతం చేయిస్తారు.
1: వ్రతమా? ఏం వ్రతం?
0: మసి విమోచన వ్రతం.
1: ఏంటది, ఏం విమోచన?
0: అంత వెటకార వక్కర్లేదులేండి. సరే కానీ వచ్చిన మొత్తం ఎదువులకు తాంబూలం ఇవ్వాలి కదండి. వట్టి తమలపాకు వక్క పెట్టి ఏమిస్తాం? బాగుండదు కదా. అందుకే తాంబూలంలో పెట్టడానికి ఏమండి ఒక 2 కేజీ లడ్డు స్వీట్ కొన్నాను. వీధి చివర స్వీట్ షాప్ లేదు? అక్కడే, మా ఆయన వచ్చాక డబ్బులు ఇస్తారని చెప్పాను, వెళ్ళి ఇచ్చేసి రండి.
1: తాంబూలం అంటే తమలపాకు వక్క కదా, అందులో బాగోడానికి ఏముంది? అందులో స్వీట్లు ఎందుకు? మా అమ్మ ఇంట్లో ఏ పూజ చేసినా తమలపాకు వక్క అరటిపండు ఇచ్చేది. కొత్తగా ఈ లడ్డూలేంటి? స్వీట్ ఒకటేనా? హాట్ ఏం అవసరం లేదా?
0: అబ్బాబ్బా, మీతో పెద్ద చిక్కు వచ్చి పడింది. మాటకు ముందు వెటకారాలు వచ్చేస్తాయి. ఎప్పుడో మీ అమ్మ చేసిన పాతకాల పద్ధతులు చెప్పకండి. గత వారం వెనుక వీధిలో సుజాత ఏదో వ్రతం చేసుకుని అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చింది. ఇదిగో ఇప్పుడు మీరన్నారే తాంబూలాలంటే ఆకు వక్క పండు అని. అలాగే ఆకు వక్క 2 అరటిపళ్ళు అందరి చేతిలో పెట్టేసి పంపించేసింది. వచ్చేటప్పుడు అందరు ఎన్ని మాటలు అన్నారో తెలుసా? ఆవిడ పిసినారని, తాంబూలంలో జాకెట్ బట్ట పెట్టకపోయేసరికి కనీసం స్వీట్ అయినా పెట్టాలి కదా, అది కూడా తెలీదా? ఆ మాత్రం తాంబూలంలో స్వీట్ కూడా పెట్టలేనప్పుడు ఇలా మొత్తయిదువులందరినీ పిలిచి వ్రతాలు ఎందుకు చేయడం? ఆవిడ, ఆవిడ మొగుడు, పిల్లలు కూర్చుని చేసుకుంటే సరిపోయేది కదా అంటూ ఎన్ని మాటలు అన్నారు.
1: అది నిజమే, వాళ్ళ కుటుంబం 4 కూర్చొని వ్రతం చేసుకుంటే సరిపోయేదానికి వెనక వీధి, ముందు వీధి, పక్క వీధి ఇలా అందరినీ పిలిచి అడావిడి చేసి ఎందుకు అందరి చేత అనిపించుకోవడం?
0: అందుకే నేను కూడా తాంబూలాల్లో జాకెట్ బట్ట లేకుండా ఎలా ఇస్తామా అని ఆ పక్కనే ఉన్న బట్టల కొట్లో ఇదిగో 50 రూపాయలు బ్లౌజులు 50 తెచ్చాను, 2500 అయ్యాయి. నేను వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా వాళ్ళ దగ్గరే బట్టలు కొంటాను కాబట్టి 100 రూపాయలు తగ్గించి 2400 రూపాయలకి ఇచ్చారు. మరి వ్రతానికి ముఖ్యంగా ఇవ్వాల్సింది తెల్లటి వస్త్రం. ఒక్కో పేరంటానికి 1 మీటర్ బట్ట ఇవ్వాలి. కనీసం 50 మందిని పిలుస్తాను కదా, అందుకే 50 మీటర్ల తాను తీసుకున్నాను. బాగా బేరవాడి, మీటరు 50 రూపాయలకే తీసుకున్నాను. దానికి 2500 అయింది, మొత్తం 5000 అయింది. వాళ్ళకు కూడా డబ్బులు కట్టేసి వచ్చేసేయండి. ఏమండి, ఉండండి ఉండండి, మీకు టీ చేసి ఇస్తాను, తాగి వెళ్ళండి. ఆ బట్టలు కొట్టు వాళ్ళకి, స్వీట్ షాప్ వాళ్ళకి డబ్బులు కట్టేసి వద్దురుగాని.
1: ఏంటి, మసిగుడ్డ వ్రతానికి ఇప్పటికీ దగ్గర దగ్గర 6000 ఖర్చా? దేవుడా, దీనికి వ్రతాలు పిచ్చేమట్రా బాబు. 6000 ఒక ఈఎంఐ వెళ్ళిపోతుంది ఈ వ్రతం డబ్బులతో. మాల్ని ఒక్కసారి ఆలోచించు, కాలింది పాత చిరిగిపోయిన మసిగుడ్డ, ఇంట్లో వాడకుండా వదిలేసిన బట్ట ముక్క, దానికోసం, ఆ వదిలేసిన గుడ్డ కోసం 6000 రూపాయల వ్రతమా? అసలు నీకు సెన్స్ ఉందా?
0: మళ్ళీ మొదలు పెట్టారా మీ హేతువాదం? ఇక్కడ కాలింది వదిలేసిన గుడ్డ, కొత్త బట్ట అని కాదు, మసి గుడ్డ. దానివల్ల జరగబోయే అరిష్టం పిన్నిగారు చెప్పింది వినలేదా మీరు? అది మసి విమోచన వ్రతం అంట. అగ్నిదేవుడు కోపగిస్తే అరిష్టాల మీద అరిష్టాలు, అరిష్టాల మీద అరిష్టాలు జరుగుతాయట. అయినా మీ ప్రమోషన్ల కోసం, మీ ఆరోగ్యం కోసం నేను తాపత్రయపడుతుంటే మీరేమో లెక్కలు చెప్తారేమిటండి?
1: ప్రమోషనా? మసిగుడ్డ కాలితే ప్రమోషన్ అయిపోతుందా? అంటే ఇప్పుడు మా కంపెనీ సీఈఓ గారు నా పెర్ఫార్మెన్స్ చూడకుండా మా ఇంట్లో మసిగుడ్డ కాలిన రిపోర్ట్ చూసి డెసిషన్ తీసుకుంటారా? ఎంత హాస్యాస్పదంగా ఉంది మాల్ని ఇది.
0: హాస్యాస్పదం కాదు, యథార్థం. ఆ మధ్య మన రామారావు గారి అబ్బాయి అమెరికా వెళ్లే ముందు పిల్లి ఎదురొచ్చింది కదా, ఆయన మీలాగే నేను సైంటిస్ట్ని, సైన్స్ చదువుకున్నవాణ్ణి, పిల్లి గిల్లి జాంతానై నేను ఇలాంటివన్నీ నమ్మను అని వెళ్ళాడు. ఏమైంది, ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో కారు పంచర్ అయింది, వెంటనే మరో క్యాబు దొరక్క ఫ్లైట్ మిస్ అయ్యాడు. దానివల్ల లక్షలు లక్షలు నష్టం రావడమే కాక ఆ అబ్బాయి ఉద్యోగం కూడా రిస్క్లో పడింది. ఆ రామారావు గారి భార్య ఎంత మొత్తుకుందో మర్చిపోయారా?
1: అబ్బా, అది పిల్లి వల్ల బల్లి వల్ల కాదు మాలిని. ఆ రామారావు గారు అబ్బాయి తన కారు టైర్లో గాలి ఉందో లేదో చెక్ చేసుకోకుండా వెళ్ళాడు కాబట్టి పంచర్ అయ్యిద్ది. అదీ కాకుండా ఇలాంటి ప్రయాణాల్లో కాస్త ముందుగా బయలుదేరి వెళ్ళాలి. నెక్ ఆఫ్ మూమెంట్లో బయలుదేరితే ఇలాగే ఏదైనా ఆటంకం జరిగితే వెంటనే వెళ్ళలేక నష్టపోవాల్సి వస్తుంది. ఆ ఆలోచన మానేసి పిల్లి నల్లి బల్లి అంటూ దానికి జాతకాలు శకునాలు అంటూ ముడి పెడతారు.
0: ఏంటబ్బాయి, ఏంటి ఆ వాదనలు? మాలినమ్మ చెప్పింది అక్షర సత్యం. శాస్త్రాలంటే నమ్మకం ఉండాలి.
1: శాస్త్రం అంటే విజ్ఞానం, మూఢనమ్మకం కాదు. ఇప్పుడు మసిగుడ్డ కాలడం వల్ల అరిష్టం జరుగుతుంది అనడానికి ఏదైనా లాజిక్ ఉందా?
0: లాజిక్? లోకజ్ఞానం అబ్బాయి, లోకజ్ఞానం. మంగళవారం అంటే కుజుడు వారం. కుజుడు అంటే అగ్నితత్వానికి కారకుడు. మంగళవారం రోజు రాహుకాలంలో వస్త్రం దగ్ధం కావడం అంటే గ్రహాలు అనుకూలంగా లేవని సంకేతం. దీనికి పరిహారం చెయ్యకపోతే ఇంటి యజమానికి, అంటే నీకే, ఏదో ఒక గండం తప్పదు.
1: గండం ఇప్పటికే మొదలైపోయింది. వ్రతం పేరుతో నా జేబుకు 6,000 రూపాయలు దగ్ధయోగం పట్టింది. ఇదే పెద్ద గండం.
0: చూసారా పిన్నిగారు, ఆయన ఎన్ని చెప్పినా ఇంతే. నాకేమో గుండె దడగా ఉంది. కంగారు పడుకు మాలిని, రేపు ప్రొద్దున్నే బాబా వస్తారు. అయితే ఆయనకు దక్షిణగా ఒక పట్టు వస్త్రము, ఒక వెండి గ్లాసు సమర్పించుకుంటే చాలు. దోషమంతా గాలిలో కలిసిపోతుంది.
1: వెండి గ్లాసా? మసిగుడ్డ కాలితే దానికి వెండి గ్లాస్కి సంబంధం ఏంటి? అంటే బాబాగారు ఆ వెండి గ్లాస్తో మసిగుడ్డ మీద నీళ్లు చల్లుతారా?
0: చాలండి, రేపు వ్రతం జరగాల్సిందే. మీరు వెళ్ళి ఆ స్వీట్ షాపు వాడికి, బట్టల షాపు వాడికి డబ్బులు కట్టేసి రండి.
2: లేకపోతే నేను అన్నం ముట్టను.
1: సరే, నీ సంతోషమే నా భాగ్యం. కానీ మాలిని, రేపు వ్రతం అయిపోయాక మళ్ళీ మంగళవారం పొరపాటున పాలు పొంగినా లేక అద్దం పగిలినా ఇంకో 10,000 రూపాయలు వ్రతం కనిపెట్టకు ప్లీజ్.
0: చూద్దాంలేండి, ఏది జరిగినా దానికి తగిన శాంతి ఉంటుంది కదా.
1: శాంతి, శాంతి ఎక్కడుంటుందో ఏమో, కానీ నా బ్యాంకు బ్యాలెన్స్కి మాత్రం గ్రహణం పట్టేలా ఉంది. జనాలు గ్రహగతులు కంటే ఈ పుకారు గతులు నమ్మి జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. అయినా ఈ మసిగుడ్డ వ్రతం అనేది ఒకటి ఉందని తెలిస్తే సాక్షాత్తు ఆ దేవుడే షాక్ అవుతాడేమో.
3: ఏమండి, ఈరోజు ఇంట్లో వ్రతం పెట్టుకున్నాం కదా, ఆఫీసు సెలవు పెట్టండి.
1: వ్రతం పెట్టుకున్నాం కాదు, వ్రతం పెట్టుకున్నాను అను. అవును, నువ్వు వ్రతం చేస్తుంటే నేనెందుకు సెలవు పెట్టాలి?
3: ఏమిటండి మీరు, ఈ వ్రతాలు పూజలు అన్నీ మీకోసమే కదా, మీ క్షేమం కోసమే కదా. మీరు లేకపోతే ఎలా చెప్పండి?
0: అమ్మాయి మాలిని. ఆ పిన్నిగారు, వ్రతానికి అన్నీ రెడీ చేసావా?
3: ఆ
0: గురువుగారు ఇంకో గంటలో వచ్చేస్తున్నానని నాకు ఫోన్ చేశారు.
3: ఆహా,
0: అన్నట్లు అబ్బాయిని ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు, వ్రతంలో కూర్చోవాలని చెప్పావా లేదా?
3: అదే చెప్తున్నాను పిన్నిగారు, ఈయన సంగతి మీకు తెలియదేముంది? ఎడ్డమంటే తెడ్డమంటారు. నువ్వేదో పని లేక పిచ్చి వ్రతాలు చేస్తే నేనెందుకు అంటున్నారు. మీరేనో చెప్పండి పిన్నిగారు.
0: అదేంటి నాయన, అమ్మాయి ఏం చేసినా నీ క్షేమం కోసమే కదా, అందులోనూ నువ్వు ప్రమోషన్ లిస్టులో కూడా ఉన్నావు. కాస్త ఈ ఒక్కరోజు ఆఫీస్కి సెలవు పెట్టి వ్రతంలో కూర్చో, అంతా మంచే జరుగుతుంది, దోషం పోతుంది.
3: ఏమండి ప్లీజ్ అండి, నా కోసం కూర్చోండి, లేకపోతే మీ ప్రమోషన్ ఆగిపోతుంది.
1: ఇదిగో మాలిని, నువ్వేమైనా చేసుకో, నన్ను ఇందులోకి లాక్కు.
0: ఏమిటి నాయనా ముండుపట్టు, మంగళవారే మసిగుడ్డ దహనే, కిచెన్ మధ్య దోష నివారణార్థం వ్రతం కరిష్యే అంటూ మంత్రాలు చదవకపోతే మీ భార్యాభర్తలిద్దరూ వ్రతంలో కూర్చోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి నాయన. మరీ అంత మంకుపట్టు పనికిరాసుమా, ఏదో పెద్దదాన్ని కాబట్టి మీ మంచి కోరి చెప్తున్నాను. ఆనక మళ్ళీ ఏదైనా అయితే పెద్దదాన్ని పక్క నుండి కూడా చెప్పలేదంటారు.
1: సరేనండి, నేను కొన్ని డౌట్స్ అడుగుతాను, అవి గనక మీరు తీరిస్తే నేను వ్రతంలో కూర్చుంటాను.
0: సరే అడుగు నాయన.
1: అసలు మసిగుడ్డ ఎందుకు కాలుతుందంటారు?
0: ఎందుకేమిటి, దోషం వల్ల?
1: కాదండి, మసిగుడ్డ కాటంతో ఉంటుంది, స్టవ్ మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి

0: గుడ్డను మంటకు దగ్గరగా పట్టుకుంటే అది అంటుకుంటుంది, కాలిపోతుంది. అది కేవలం మన జాగ్రత్త వల్లే జరుగుతుంది.
1: పోనీ, నీ మాటే కరెక్ట్ అనుకుందాం, కానీ మంగళవారం పూట కాలింది కదా.
0: మంగళవారం మంట చల్లగా ఉంటుందా? బుధవారం

0: అందులో నిజమెంత అన్నది ఆలోచించాలి. పిల్లి ఎదురొచ్చింది, రోడ్డు మీద పడ్డాను, యాక్సిడెంట్ అయ్యిందంటారు. అంతేగాని మన అజాగ్రత్త అనుకోరు. పరీక్షల్లో ఫెయిల్ అయితే అదృష్టం బాగోలేదు, దృష్టి దోషం అంటారు. అంతేగాని ఒళ్ళోంచి చదవలేదని ఒప్పుకోరు. మసిగుడ్డ కాలితే దోషం అంటాను తప్పితే స్టవ్ దగ్గర జాగ్రత్తగా లేవు అన్న విషయాన్ని పట్టించుకోము. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈరోజు కొంచెం ఇంట్లో ఇంపార్టెంట్ వర్క్ ఉండి కాస్త ఆలస్యమైంది. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి, నిన్ననే ఫైనల్ అయిపోయిందా? నిన్న ఉదయమే ఫైల్ మీద బాస్ సంతకం పెట్టేశారా? సరే సరే, నేను వస్తున్నాను.
1: ఏమైందండి, ఎవరు ఫోన్లో?
0: ఫోన్లో మా సెక్షన్ హెడ్ మాట్లాడుతున్నాళ్ళే. కానీ మళ్ళీ ఏంటన్నావు? వస్త్రం, దగ్ధం, దోశ.
1: చాలండి, దగ్ధ దోశ మాడిడ్లీ కాదు, దగ్ధ వస్త్ర దోషం.
0: అదేలే, దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది మరి.
1: చూసారా, నేను చెప్తూనే ఉన్నాను, మీరు వ్రతం గురించి అలా వెటకారం చేయబట్టే ఇంత తొందరగా దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టేసింది. ఇప్పటికైనా చెంపలు వేసుకుని వ్రతం దగ్గర కూర్చుంటానని చెప్పండి. అవును, ఇంతకీ ఏం జరిగిందండి, థ్యాంక్స్ చెప్తున్నారేమిటి?
0: ఏం లేదు, నీ మసిగుడ్డ దగ్ధ దోషం వల్ల నాకు ప్రమోషన్.
1: ప్రమోషన్ పోయిందా? అయ్యో అయ్యో అయ్యో, అనుకున్నంత అయ్యింది. అంత మంగళవారం, మసిగుడ్డ, రాహుకాలం ప్రభావం.
0: లేదు మాల్ని, పోలేదు, ప్రమోషను ఇచ్చారు.
1: దోష విమోచన వ్రతం చేయకుండానే? అర్థమైంది అర్థమైంది. పూజకి ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టగానే ప్రమోషన్ వచ్చేసింది.
0: ఆగవే బాబు ఆగు. నిన్న ఎన్ని గంటలకు జరిగింది మసి వస్త్ర దగ్ధం?
1: నిన్న 9 గంటలకు అవుతుంది.
0: సరిగ్గా అదే సమయానికి మా మేనేజర్ ఆఫీసుకు రాగానే తొలి సంతకం నా ఫైల్ మీదే. అంటే ఇక్కడ మసిగుడ్డ కాలుతున్న సమయానికి అక్కడ సంతకం పెట్టాడు. మరి నీ లెక్క ప్రకారం ఇక్కడ ఎప్పుడైతే మంగళవారం మసిగుడ్డ కాలిందో అక్కడ సంతకం పెట్టడం టక్కున ఆగిపోవాలి కదా. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఇవన్నీ ఒట్టి ట్రాష్ అని, మూఢనమ్మకాలని.
1: అవునండి, ఆలోచిస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయ్యో, అంత డబ్బులు ఖర్చు పెట్టి స్వీట్లు, తెల్ల బట్టలు కొనేసని ఇప్పుడు ఎలా?
0: ఏం పర్వాలేదు, ఆ స్వీట్ ప్యాకెట్ ఎలాతే? ఎలాగూ ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆఫీసులో స్వీట్లు పంచాలిగా, పనికి వస్తాయి. ఇక తెల్లబట్ట అంటావా? పక్క వీధిలో ఉన్న అనాథాశ్రమంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్ కుట్టించడానికి ఎంతో కొంత డొనేట్ చేయమని అడిగారు. వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తే పిల్లలకు వైట్ షర్ట్లు కుట్టించుకోవడానికి పనికి వస్తాయి. ఆ జాకెట్ ముక్కల ప్యాకెట్టు ఇంకా ఓపెన్ చేయలేదుగా, కాబట్టి ఆ షాపు వాడికి రిటర్న్ ఇచ్చేస్తాను. గో, నీకు అందులో ఏమైనా అవసరం అయితే తీసుకో.
1: అలాగే పిన్ని గారు రండి.
2: అమ్మాయి,
0: ఏమండోయ్, దోషం పోయినట్టేనా, ఇంకా ఏమైనా మిగిలిందంటారా?
2: అంతేనాయనా, అంతే అంతే అంతే. అమ్మాయి మాలిని.
1: పిన్ని గారు,
2: మర్చిపోయాను, వెనక వీధిలో కంప్యూటర్ ఉద్యోగం చేసే సువర్ణ గారి ఇంట్లో చిరిగిన చేటకి శాంతి పూజ ఉంది, తప్పకుండా రండి పిన్ని గారు అని పిలిచింది. వెళ్ళాలి అమ్మాయి, వెళ్ళొస్తాను, ఉంటాను.
1: అలాగే పిన్ని గారు.
3: మీరింతవరకు మసిగుడ్డ కాలితే నాటిక విన్నారు. రచన శ్రీమతి మావూరు విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం బిఎస్ చంద్రశేఖర్, శ్రీమతి శేఖర మంత్రి ప్రమీలా కుమారి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: మాలిని శ్రీమతి పక్కిమణి బాల, రవి శ్రీ పివి రమణమూర్తి, పిన్నిగారు శ్రీమతి మాలిని శివజ్యోతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
4: శ్రోతల ఉదయ సమీరాలు వింటున్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలకు గమనిక. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచమడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0891-278-3322 లేదా 9492-78-3344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-00100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. గమనిక విన్నారు శ్రోతల. ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ముందుగా కుంతి పుత్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

పుష్పాంజలి శీర్షికన సినీ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: series win against Sri Lanka in Colombo. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం, బాలికీ భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పెన్షన్ల పంపిణీపై సమీక్షించిన అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 82,000 మందికి 179 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పింఛన్లు, సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ సాయం అందిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి ధర్మవరం చేనేతకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికీ భవిష్యత్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి సుమారు 1400 మంది బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొనగా ముఖ్య అతిథిగా రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం అందరి బాధ్యత అని 1098కు తెలియజేయాలని సూచించారు. పెనుకొండ అటవీ ప్రాంతం పరిధిలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్దం చేయగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 13 లక్షల సీడ్ బాల్స్ ను 113 ప్రాంతాల్లో వేయనున్నట్లు తెలిపారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి కుటుంబం శుభకార్యాల సందర్భంగా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ తీరుపై సెర్ప అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డీఆర్డీఏ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధికారులు, పురపాలక సంఘాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దే పారదర్శకంగా పింఛన్లు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సచివాలయాల పరిధిలో ఉన్న నెట్వర్క్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ, ప్రజల స్పందనపై ఆయన అధికారుల వివరాలను సమీక్షించారు. పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో భాగంగా జిల్లాలో ఏటా 15% వృద్ది రేటు సాధించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. మహిళల ప్రగతి, నీటి వసతులు, పెట్టుబడులు, ఉపాధి, చేనేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలోని యంత్రాంగం సేవలను మంత్రి అభినందించారు. కదిరిలో 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 73 అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ తదితర సమస్యలను అధికారులు ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం వెట్టి చాకిరిపై మెరుపు దాడులు నిర్వహించి 40 మంది గిరిజన కార్మికులను రక్షించింది. కొత్త చెరువు, గోరంట్ల మండలాల్లోని బొగ్గు బట్టీలపై దాడులు చేసి పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెట్టి చాకిరీ నిరోధక చట్టం కింద బాధితులకు వెట్టి చాకిరీ విడుదల పత్రాలు జారీ చేసి అక్రమ రుణాలను రద్దు చేశారు. బాధితులకు వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్టకు తరలించారు. బాధ్యులపై వెట్టి చాకిరీ నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమ ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.

సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో జి వంశీ గారి సాక్సోఫోన్ వాద్యం వింటారు, హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మగారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా మలయమారుతముచే మలయమారుతరాగం ఆదితాళంలో శ్రీ ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వర స్వామి నాయుడు గారి రచన.

తర్వాత ముక్తయి భాగవతారి గారి రచన వళ్ళీ నాయకే షణ్ముఖ ప్రేరాగం ఆదితాళంలో వింటారు.

ఇంతవరకు మీరు జి వంశీ గారి సాక్సోఫోన్ వాద్యం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మ గారు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన చిత్రగీతాలను కోరి వినవచ్చు. అందుకోసం డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. దూర ప్రాంతాల వారైతే ముందుగా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని గాయం చిత్రం నుంచి చిత్ర గానంతో ప్రారంభిద్దాం.

0: అండి. హలో.
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక నుంచి అండి. బాగున్నారండి?
0: బాగున్నా అండి. సూర్యకుమారి గారు ఏ పాట వినిపించమంటారు ఇప్పుడు మీకు?
1: పాతమా మూవీలో లోగిందులో పండేదంత పుణ్యం, ఆ సాంగ్ వేసేయండి మనందరి గురించి మేడం జీ.
0: అలాగేనండి, మీరు కోరిన పాటిస్తుంది, విని ఆనందించండి. సరేనండి, నమస్తే అండి.

0: ఏ పాట కావాలండి అప్పారావు గారు?
1: ప్రీవీ శ్రీనివాసన్ జన్మపాడిన పాట ఒకటి వినిపించండి.
0: అది సినిమా పేరు పాట చెప్పండి.
1: సినిమా పేరు పెళ్లి రోజు.
0: సరేనండి, మీరు కోరిన పాటిస్తోంది, విని ఆనందించండి.

0: పాటల పల్లకి వింటున్నారు, తర్వాతి శ్రోత కోరుకునే పాట విందాం. హలో.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శుభోదయం. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనాథ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: శుభోదయం అండి. ఏ పాట కావాలి కళ్యాణి గారు?
1: కళ్ళలో పెళ్లి పందిరి కనపడ సాగే, ఈ పాట ఏంటి మేడం గారు?
0: తప్పకుండానండి, వస్తుంది, పాట వినండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: నమస్తే అండి. శ్రోతలు వింటున్నారు కదండి, మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 2727244 లేదా 2727288 నెంబర్లకు ఏదో ఒక నెంబర్కి డైల్ చేయండి. విశాఖేతరులైతే ముందుగా 0891 అనే కోడ్ను జత చేసి డైల్ చేయండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి. నమస్తే అండి.
1: నమస్తే అమ్మా. మాది సామర్లకోట అమ్మా.
0: మీ పేరండి?
1: గన్నం పెంటారావు అమ్మా.
0: సరే, ఏ పాట కావాలండి?
1: హేమ హేమిల్లో నువ్వంటే నాకు ఎంత ఇష్టం అమ్మా.
0: సరేనండి,
1: తప్పకుండా భద్రకంకితో.
0: సరేనండి, అందరి కోసం పాట వస్తుంది, వినండి. శ్రోతలు పాట వినే ముందు శ్రోతలకు గమనిక. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచమడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నానికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0891 278 3322 లేదా 9492783344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. గమనిక విన్నారు. ఇప్పుడు శ్రోత కోరిన పాట వినేద్దాం. హేమ హేమిలి చిత్రం నుంచి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: వెంకట్రావు, అనకాపల్లి గౌడపాల్ నుంచి మాట్లాడుతానండి.
0: ఏ పాట కావాలి వెంకట్రావు గారు?
1: వరకట్నం సినిమా నుంచి ఘంటసాల గారి పాడారమ్మా, ఇదేనా మన సాంప్రదాయం, ఇదేనా పాట వినిపించండి అమ్మా. నమస్కారం అమ్మా.
0: అలాగేనండి, వినండి పాట.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు రాజని కాగండి, మాట్లాడుతున్నాను.
0: చెప్పండి రాజు గారు, ఏ పాట కావాలి?
1: రాముడి భీముడి.
0: అందులో
1: ఇందులో మంచి కాలం ఉంది.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: నమస్తే అండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచో చెప్పండి.
3: రామకృష్ణ ప్రసాద్ అండి, విజయనగరం.
2: ఏ పాట కావాలండి?
3: పాడింది.
2: అలాగేనండి, పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో అండి, బబ్లు.
0: బబ్లు గారు ఎక్కడి నుంచి అండి?
1: వరంగల్ అండి.
0: సరే, ఏ పాట కావాలి చెప్పండి.
1: తీర్మార్ సినిమా నుంచి శ్రీరామచంద్ర పాట, తెలుపు తలుపులే తీసే.
0: అలాగే,
1: నా కోసమే.
0: తప్పకుండానండి, పాట వస్తుంది వినండి.
1: ఓకే.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి. నేను క్రాఫ్ట్ చేస్తున్నానండి.
0: ఓకే, ఏ పాట కావాలండి?
1: అలాగే సినిమాలేదండి, ఈ మనసుకి నేడే పుట్టినరోజు పాట కావాలండి.
0: తప్పకుండా,
1: మా మనడు కోసం, ఫ్యామిలీ కోసం. మేడం గారు
0: తప్పకుండానండి, పాట వినండి.

0: హలో, పాటల పల్లకేయండి.
1: హలో,
0: హలో, నమస్తే. మీ పేరు చెప్పండి.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి?
1: ఎనమైసూర్ మున్సిపాలిటీ పెదపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మరిసారమ్మ.
0: ఏ పాట కావాలండి
1: మేడం? బాలగోపాల సినిమాలో బాబా బాబా బెజ్జుబూ అన్న పాట కావాలి మేడం.
0: అలాగేనండి. మీరు కోరిన పాట ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్న తర్వాత పాట వినిపిస్తాం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: అమ్మలారా, అయ్యలారా, సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
6: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: హలో, పాటల పల్లకి అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఏ పాట కావాలండి
1: మేడం? ఏం బాలకృష్ణ గారి సీతారామ కళ్యాణ సినిమాలో వీళ్ళు వాళ్ళు ఎవరంటే అనే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం నుంచి కౌసల్య గీతాలాపన విన్నారు. పాటల పల్లిక కార్యక్రమాన్ని ఇక్కడితో విరమించి తిరిగి కొనసాగిద్దాము. ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో భాగంగా ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణ అధికారిణి హారిక గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: అందరికీ నమస్కారం. నా పేరు హారిక, డిసిఎఫ్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నేను ప్రస్తుతం ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట డివిజన్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మన పులికాట్ బర్డ్ శాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్ని మేనేజ్ చేయడానికని ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బౌండరీ జ్యూరిడిక్షన్ అనేది పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎంటైర్ పులికాట్ లేక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ రెండిటికి మేనేజ్మెంట్ చేస్తాము, ప్రొటెక్షన్ చేస్తాము, కన్జర్వేషన్ చేస్తాము. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ స్టాఫ్కి మెయిన్ డ్యూటీస్ ఇవే. సో పులికాట్ లేక్ గురించి చెప్పాలి అంటే పులికాట్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీ వాటర్.

ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అనేది చిలకా లేక్, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనేది చిలకా లేక్. దాని తర్వాత మన పులికాట్ లేక్ సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి త్రీ రివర్స్ మనకి లేక్లు కలుస్తున్నాయి, స్వర్ణముఖి, ఆరణి, కాలంగి రివర్స్. ఈ రివర్స్ అదేవిధంగా మన సముద్రం నీళ్లు కూడా వచ్చి కలవడం. సో దానివల్ల మనకి ఈ బ్రాకిష్ వాటర్ అన్నది ఏర్పడింది. ఈ లేక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మైగ్రేటరీ బర్డ్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఆ 6-7 మంత్స్ పులికాట్ ఈజ్ లైక్ బర్డ్స్ పారడైజ్. మన ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి సీజన్లో వస్తాయి. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు విజిట్ చేసేవాళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ అన్ని స్పీసీస్ చూడగలుగుతారు. మనకి స్పీసీస్ వైజ్ చూస్తే 15-20 మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఒక్కొక్క స్పీసీస్ ఒకటి కౌంట్ చేస్తాం మనం మైగ్రేటరీ బర్డ్స్. అదేవిధంగా మొత్తం రెసిడెన్షియల్ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ కలిపి అరౌండ్ మొత్తం 185 స్పీసీస్ ఉన్నాయి రికార్డెడ్ ఇన్ బోత్ పులికాట్ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్. మనకి ఇక్కడ మెయిన్ పులికాట్ బర్డ్ శాంక్చురీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఏంటంటే ఫ్లెమింగోస్. సో ఇక్కడ లెస్సర్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో, టూ టైప్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ టూ టైప్ ఆఫ్ ఫ్లెమింగోస్ మనము అక్టోబర్ నుంచి ఇక్కడ చూడొచ్చు. ఈ మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్గా మన ఇండియాలో ఉన్న గుజరాత్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా ఇవి యాక్చువల్గా మనకి మిడిల్ ఈస్ట్ అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ అనమాట. ఇవి మెయిన్ ఫీడింగ్ పర్పస్కే మనకి పులికాట్ లేక్కి వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆ బర్డ్స్తో పాటే ఇంకా పెయింటెడ్ స్టాక్స్, గ్రే పెలికన్, స్పూన్ బిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ వచ్చే టైంకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఫ్లెమింగో బర్డ్ మీరు చూసారంటే ఫ్లెమింగోకి ఒక పింక్ కలర్ హ్యూ ఉంటుంది. ఆ పింక్ కలర్ హ్యూ అనేది మనకి ఫస్ట్ బర్డ్ అరైవ్ అయినప్పుడు ఆ కలర్ ఉండదు, బట్ ఇక్కడ అది ఫీడ్ తీసుకున్నాకే ఆ పింక్ కలర్ హ్యూ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పులికాట్ లేక్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉన్నాయి, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గే అనేది అది ఎక్కువ మోస్ట్లీ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్. అది తీసుకున్నాకే దానికి ఆ పిగ్మెంట్, ఆ పింక్ కలర్ హ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు బర్డ్స్ మామూలుగా వైట్ కలర్లో ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ పింక్ కలర్ బర్డ్స్. సో అదేవిధంగా వేరే బర్డ్స్ అన్నీ కూడా మనకి ఈ పులికాట్ లైక్ అక్టోబర్ నుంచి రైనీ సీజన్ తర్వాత మనకి మాన్సూన్స్ వల్ల ఫుల్ లేక్ అంతా నిండి ఉంటుంది. ఫీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి లేక్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత అదేవిధంగా రివర్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత సముద్రం ఫిష్ కూడా దొరుకుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అవైలబిలిటీ, అరౌండ్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ లేక్ ఉంది. ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇంత అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేయగలుగుతుంది మన ఈ ఈకోసిస్టమ్. అదేవిధంగా పక్కనే ఉన్న నేలపట్టు చూస్తే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ శాంక్చురీ, ఇట్స్ 458 స్క్వేర్ కిలోమీటర్స్ శాంక్చురీ. మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే అక్కడ గ్రే పెలికన్ స్పీసీస్, అవి మెయిన్ అక్కడ బ్రీడింగ్ పర్పస్కి విజిట్ చేస్తాయి. సో మన శాంక్చురీ విజిట్ చేశారు అంటే అక్కడ లేక్ ఉంటుంది, ఆ లేక్లో ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్లోనే కొన్ని ట్రీ స్పీసీస్ ఉన్నాయి. అవి ఏ స్పీసీస్ అంటే బ్యారింగ్టోనియా స్పీసీస్. ఆ బ్యారింగ్టోనియా స్పీసీస్ నీళ్ళల్లోనే చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పీసీస్ మీదే మనకి 90-95% బర్డ్స్ అనేది అక్కడే రూస్టింగ్ చేస్తాయి. అక్టోబర్లో వచ్చేటప్పుడు అది సింగిల్గా వస్తుంది. ఇక్కడ ఇట్ మేక్ వన్ ఫ్యామిలీ అండ్ ఇట్ విల్ లీవ్ విత్ చిక్స్ తో పాటు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్లో తిరిగి వెళ్ళి. సో అక్కడ ఉన్న బర్డ్ స్పీసీస్ కూడా మనకి నేలపట్టులోనే ఫీడింగ్ కాకుండా అది పులికాట్ లేక్ కూడా మనకి ఫీడింగ్ పర్పస్కి. సో ఈ పులికాట్ లేక్ అనేది యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ 1976లో వచ్చింది. సో బర్డ్ శాంక్చురీ కింద ఫైనల్ నోటిఫికేషన్ 1997లో దీన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఏవైతే మనకి శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అదేవిధంగా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేయబడింది. అది మనకి 2015లో డిక్లేర్ చేశారు. సో ఈకో సెన్సిటివ్ జోన్ మెయిన్ పర్పస్ ఏంటంటే
మనకి లేక్ నుంచి, లేక్ ఇమీడియట్ గా బౌండరీ అయిపోయిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఇమీడియట్ గా మనకి ఈకో సిస్టమ్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక బఫర్ జోన్ డిక్లేర్ చేసింది. అదేంటంటే మనకి లేక్ బౌండరీ ఎంతైతే ఉందో దానికి

కిలోమీటర్స్ వరకు ఈ ఇకో సెన్సిటివ్ జోన్ అనేది అప్లై అవుతుంది. సో ఇకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ప్రమోటెడ్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి యాక్టివిటీస్ కంప్లీట్గా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్లో వస్తాయి. అదేవిధంగా రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద లైక్ మల్టీ కాంప్లెక్సెస్ కట్టాలన్నా ఇలాంటివి అన్నది మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్లో వస్తాయి. నెక్స్ట్ మనకి గ్రీన్ ఫార్మింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి ప్రమోటెడ్ యాక్టివిటీస్లో వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని క్యాటగరైజ్ చేశారు. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ ప్రకారము, నోటిఫికేషన్ ప్రకారము, దెర్ ఈస్ అ మానిటరింగ్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద మానిటరింగ్ కమిటీ. సో ఈవెన్ దో మనకి లేక్ బయట అన్నది అంత రెవెన్యూ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉండి ఉంటాయి, బట్ దానిలో కూడా యాక్టివిటీస్ అనేది ఈ మానిటరింగ్ కమిటీ మానిటర్ చేస్తుంటుంది, అలాగే అదేవిధంగా రెగ్యులేట్ చేస్తుంటుంది. సో మనకి ఈ లేక్ మొత్తము ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. మనకి ఓన్లీ ఆంధ్ర వరకు చూస్తే అరౌండ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్ మన ఆంధ్రాలోనే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంది, అది కూడా మేము టేకప్ చేస్తాం. జోనల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక గైడింగ్ డాక్యుమెంట్ లాగా ఆ ఈకో సెన్సిటివ్ జోన్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఏ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అన్నది దానిలో మేము క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాం. ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అంటారు, స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో కన్సల్ట్ చేసి వాళ్లతో చర్చలు జరిపి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఆ విధంగా దీనికి కలెక్టర్ గారు ఫైనలైజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం దీస్ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ, తర్వాత అదే విధంగా రూల్స్ కూడా అప్లై అవుతాయి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇన్సైడ్ శాంక్చురీ అరౌండ్ 50 విలేజెస్ ఉన్నాయి. మనకి మొత్తం 5 మండల్స్, ఈ 5 మండలాల్లో ఉన్న అన్ని విలేజెస్, సో ఈ శాంక్చురీ పరిధిలో ఉన్న విలేజెస్ అన్ని కూడా మనకి ఈ శాంక్చురీ నోటిఫికేషన్ ప్రకారము అవన్నీ కూడా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ దాని ఆ రూల్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. అదేవిధంగా ఈకో సెన్సిటివ్ జోన్లో కూడా ఒక 23 విలేజెస్ వరకు ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏవైనా ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్కి ఏమైనా పెట్టుకోవాలన్నా, అగ్రికల్చర్ నుంచి దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఈకో సెన్సిటివ్ జోన్ రూల్స్ అన్నీ అప్లై అవుతాయి. ఈ మొత్తం లేక్ అంతానే మేము 15 బీట్స్గా డివైడ్ చేసి ఉంది. సో దానిలో ఉన్న 15 బీట్ ఆఫీసర్స్, డిఫరెంట్ స్టాఫ్ వాళ్ళు, వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఏవైతే మనకి శాంక్చురీ ప్రొవిషన్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఉన్న శాంక్చురీ ప్రొవిషన్స్ అన్నీ అవి అప్లై అవుతున్నాయా లేదా, ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది వీళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటారు, పెట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంక్చురీ రూల్స్ ప్రకారం ఈ లోపల మనం చెట్లు కొట్టకూడదు, సో చెట్లు ఎక్కడైనా కొడుతున్నా ఆపడము, ఇలాగా ప్రొటెక్షన్, అలాగే విధంగా శాంక్చురీ బౌండరీని కూడా చుట్టుపక్కల ఏమి వేరియేషన్స్ లేకుండా, ఎవరు మట్టి అది తవ్వకుండా, సో బౌండరీని ప్రొటెక్ట్ చేస్తూ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిషన్స్ అన్నీ ఫాలో అవుతూ, అదేవిధంగా మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ టైంలో బర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మనకి ఎన్ని స్పీసీస్ అనేది కనబడుతున్నాయి అనేది వాళ్ళు నోట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మెయిన్ యాక్టివిటీ అనేది ప్రొటెక్షన్, అదేవిధంగా కన్జర్వేషన్, అదేవిధంగా మనకి వైల్డ్ లైఫ్. ఇక్కడ మనకి రికార్డెడ్ అయితే 185 to 190 species ఆఫ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఫ్లెమింగో తీసుకున్నామంటే అది ఒక స్పీసీస్, అదేవిధంగా పెయింటెడ్ స్టాక్ ఒక స్పీసీస్, అట్లా మనకి 185 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. సో మనకి మొత్తం మైగ్రేటరీ బర్డ్స్ చూస్తే ఒక 50,000 to 70,000 బర్డ్స్ అనేది మనకి ఓన్లీ అక్టోబర్ నుంచి మార్చ్ ఏమనికి అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అదే ఇప్పుడు ఆ సీజన్లోనే బర్డ్స్ ఉంటాయా, మిగతా సీజన్లో ఉంటాయంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ సీజన్, బట్ ఈ టైంలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బర్డ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే మనకి ఎప్పుడు ఉండే బర్డ్స్, ఎగ్రెట్స్ ఇలాంటి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో మొత్తం కలిపి 187 స్పీసీస్ ఉంది. అరౌండ్ మనకి ఒక 60-70,000 వరకు బర్డ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మైగ్రేటరీ సీజన్ టైంలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో మనకి ఏమేం పక్షులు వస్తాయంటే, మనకి మెయిన్ పులికాట్ వరకు వచ్చేసరికి ఇవి ఫ్లెమింగోస్ అనమాట. మనం ఫ్లెమింగోస్నే మనం యాక్చువల్గా సూళ్ళూరుపేటకి ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మనకి షార్ ఎలాగా పెడతారో సూళ్ళూరుపేట అనగానే, అదేవిధంగా మనకి వైల్డ్ లైఫ్లో మనకి ఫ్లెమింగో అనమాట. ఫ్లెమింగోస్ మనకి
గుజరాత్ నుంచి వస్తాయి, యాక్చువల్గా అవి యురేషియా కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే గుజరాత్

0: పులికాట్లు అనేది దానికి నెస్టింగ్ పర్పస్కి వస్తాయి, బట్ ఇక్కడ మనకి పులికాట్కి వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్. పులికాట్ లేక్లో దొరుకుతుంది కాబట్టి అవి ఈ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ పెయింటెడ్ స్టాక్స్, స్పూన్ బిల్డ్ పెలికన్స్, గ్రే పెలికన్స్, తర్వాత నార్థర్న్ పింటైల్స్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, కార్మరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా. సో రివర్టన్స్, ఈ రివర్టన్స్ ఇవన్నీ కూడా చాలా లైక్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేటరీ కారిడార్, ఏవైతే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే బర్డ్స్ అన్నీ కూడా ఈ కారిడార్లో పాస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పులికాట్ లేక్లో బర్డ్స్ ఆగడం జరుగుతుంది. సో మనకి ఫ్లెమింగోస్ అనేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్కే వస్తాయి, బట్ మనకి ఈ గ్రే పెలికన్, ఈ బర్డ్స్ ఉన్నాయి ఏవైతే మనం నేలపట్టులో చూస్తామో అవి బ్రీడింగ్ పర్పస్కి వస్తాయి. సో అవి వచ్చేటప్పుడు మనకి సింగిల్గానే వస్తుంది బర్డ్, బర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఇది ఇక్కడ ఒక పేర్ చేసుకొని తర్వాత బ్రీడింగ్, దాని తర్వాత పిల్లల్ని పెట్టి అది చిక్స్ అయ్యి అవి ఆ చిక్స్ కూడా ఇక్కడే కూడా ఇక్కడే ఫీడింగ్ స్టార్ట్ చేసి దానికి కూడా ఫ్లయింగ్ అనేది నేర్పించి అన్నీ కలిసి మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ సూళ్ళూరుపేట అనేసరికి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జరుపుతారు. సో మనకి 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పండుగ చేస్తుంది. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఏకమయ్యి అన్ని కోఆర్డినేషన్తో ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఫస్ట్ టైం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్లో మనం ఒక సింపోజియం కండక్ట్ చేసాం, అది శ్రీ సిటీలో కండక్ట్ చేసాము. సో బయోడైవర్సిటీ సింపోజియం అని చెప్పి ఆల్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ లేక్ కన్జర్వేషన్ మీద, ఇకోసిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి 2 డేస్ డిస్కషన్స్ చేశారు. డిస్కస్ చేసి మనకి ఈ లేక్ని ఇంకా ఏ విధంగా మనం కన్జర్వ్ చేయగలం, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, ఈ లేక్ బెటర్గా ఎలా మేనేజ్ చేయగలం అని చెప్పి డిస్కషన్స్ చేశారు విత్ హెల్ప్ ఆఫ్ ఐఐఎస్సీఆర్. సో అది కూడా డాక్యుమెంట్ మనకి రెడీ అయింది. ఆ డాక్యుమెంట్ కూడా మనము నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్కి ఈలోపు మేము దానిలో మనం ఏవైతే చేయగలమో ఆ విధంగా మేము టేకప్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం ఏదైతే మనం సింపోజియం చేశారో, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అండ్ బయోడైవర్సిటీ సింపోజియం, అది ఫస్ట్ టైం జరిగింది. ఈ 3 రోజుల పండుగ అన్నది 5 వెన్యూస్లో ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ పండగ టైంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మన సిబిఈటి అటకాని తిప్ప ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్కటే రోజు జనరలీ అరౌండ్ ప్లేస్ బట్టి, ఇప్పుడు నేలపట్టులో అరౌండ్ 50,000 మంది విజిటర్స్ విజిట్ చేశారు మొన్న మన ఫ్లెమింగో ఫెస్టివల్లో యావరేజ్గా 3 రోజులు యావరేజ్గా. మన అటకాని తిప్పలో అరౌండ్ 30,000, బీవీ పాలము ఇంకా గ్రౌండ్లో అయితే ఇంకా ఎక్కువ మంది, ఒక 70,000 మంది. ఈ సంవత్సరం మనం జనవరిలో చేశాము. సో ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారంటే డిసెంబర్ మంత్ ఎండ్ కానీ జనవరి 1st or 2nd week ప్లాన్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక డేట్స్ అనుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి మనకి ఉత్తర్వులు ఇస్తారు అనమాట. ఈ విధంగా ఫలానా కమిటీలు వేస్తుంటారు, ఆ కమిటీలకు ఒక్కొక్క వెన్యూకి ఒక్కొక్క వెన్యూ ఇన్ఛార్జ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఎలా కోఆర్డినేట్ చేయాలన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా టేకప్ చేస్తాం మేము. సో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ కానీ జనవరి 1st or 2nd week కానీ మనకి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఆ టైంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ 2 or 3 డేస్ నిర్వహించడం జరుగుతుంది.
1: ఇప్పుడు మామూలు సందర్శకులు ఎలా సపోర్ట్ ఉంటుంది, ఎంతమంది వస్తుంది?
0: సో నార్మల్గా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి నేలపట్టు అనేది ఓన్లీ మనకి ఈ సీజన్లోనే ఓపెన్ చేస్తారు. ఓన్లీ మైగ్రేటరీ బర్డ్ సీజన్లోనే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ నేలపట్టుకి సందర్శకులు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పండగ టైంలో మనకి అరౌండ్ ఒక 30,000-40,000 మంది విజిట్ చేస్తారు, ఎస్పెషల్లీ మనకి ఈ పండగ టైము తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అదేవిధంగా కూడా ఎవ్రీ డే మనకి నేలపట్టు మాత్రం లైక్ విజిటర్స్ వస్తూనే ఉంటారు త్రూ అవుట్ ద సీజన్, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ మేము నేలపట్టులో మనకి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అని ఈఈసి అని ఉంటుంది. ఈఈసిలో మనకి డిఫరెంట్ బర్డ్స్ డయోరామాస్, బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలాగే బర్డ్స్ బీక్స్ గురించి, తర్వాత ఫీట్ గురించి, ఇలాగా మేము అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. తర్వాత బర్డ్ కాల్ సిస్టము అంటే

మనం బర్డ్ చూసి మనం ప్రెస్ చేస్తే ఆ బర్డ్ ఎలాగ సౌండ్ చేస్తుంది, అలాంటివి మోడల్స్ ఉన్నాయి. సో ఈసీ చూస్తారు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ బ్రోచర్స్ కూడా, ఈవెన్ తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము బ్రోచర్స్ ప్రొవైడ్ చేస్తాము. మనకి నేలపట్టులో బర్డ్ వాచర్స్ ఉన్నారు, బర్డ్ గైడ్స్. బర్డ్ గైడ్స్ వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 5 వ్యూ పాయింట్స్. 5 వ్యూ పాయింట్స్ లో కూడా మనం బైనోక్లర్స్ ప్రొవైడ్ చేస్తాం. బర్డ్ గైడ్స్ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే బర్డ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా అక్కడ నేచర్ షెడ్ ఉంది. నేలపట్టు వచ్చేసరికి అట్లాగా, పులికాటుకు వచ్చేసరికి మనకి సిబిఈటి అటకాని తిప్పలో ఓపెన్ చేసాము. అటకాని తిప్పలో రీసెంట్గా మనకి 2024 ఆగస్ట్ మంత్లోనే ఓపెన్ చేసాం. దగ్గర దగ్గరగా 1 సంవత్సరం అయ్యింది. మనకి అక్కడ కూడా ఈసి ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. దానిలో కూడా మనకి బర్డ్స్ గురించి, ఈకోసిస్టమ్ గురించి, ఎన్వైర్న్మెంట్ గురించి, అదేవిధంగా మనకి ఇక్కడ పులికాట్ లేక్లో మనకి టర్టల్స్ గురించి, టర్టల్స్, ఆలివ్ రిడ్లీ టర్టల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అది కూడా మనకి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు ఆలివ్ రిడ్లీ టర్టల్ సీజన్. సో దాని గురించి కూడా మేము డయోరామాస్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టు ఉన్నాము. అటకాని తిప్పులో బయో ల్యాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా లైక్ కిడ్స్ వచ్చి ఆ ఫ్లెమింగోస్ ఏం తింటున్నాయి అంటే, దట్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్, అక్కడ ఏమేమి వెర్టిబ్రేట్స్, ఇన్వెర్టిబ్రేట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని దగ్గర మేము బ్రోచర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ బైనోక్యులర్స్. మనకి ఏదైతే షార్ రోడ్లో ఉందో, షార్ రోడ్లో కూడా 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 4 వ్యూ పాయింట్స్లో కూడా మనం సీజన్ టైంలో కూడా మనకి ఎవరైనా సిబిఈటి వచ్చి రిక్వెస్ట్ చేసినా వీ విల్ ప్రొవైడ్ బైనోక్యులర్స్ అండ్ ఆల్సో 1 బర్డ్ గైడ్ విల్ అసిస్ట్. సో జనరలీ పక్షులు మైగ్రేటరీ బర్డ్ టైంలో మనకి పక్షులు ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఈ లోకల్గా ఇక్కడ ఏంటంటే విలేజెస్ లోకల్గా పక్షులు వచ్చాయంటే అది మంచిదని నమ్ముతారు. దే బిలీవ్ దీస్ ఆర్ సెలెస్టియల్ బర్డ్స్. అంటే పక్షులు వచ్చాయి అంటే మనకి రెయిన్స్ బాగా వస్తాయి. సో రెయిన్స్ బాగా వస్తే పంట బాగా పండుతుంది అని నమ్ముతారు. జనరల్గా లోకల్ విలేజర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా డిస్టర్బ్ చేయాలి అంటే కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు, పక్షుల గురించి ఎక్కువ మనకి తెలియని వాళ్ళు అలా చేస్తుంటారు. సో మాకేంటంటే స్టాఫ్ కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్లో కూడా ఎవరైతే మనకి వాలంటీర్స్గా మనకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఏదైతే బర్డ్స్ని టీజింగ్ అట్లాగా ఏమైనా చేస్తే మాత్రం మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము కేసెస్ బుక్ చేస్తాము. అదేవిధంగా మేము ప్రొటెక్షన్ కూడా చేస్తాము. నేలపట్టు, యాక్చువల్గా నేలపట్టు విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పక్షుల్ని ముందు నుంచి, అంటే తరతరాలుగా పక్షులు వచ్చాయి అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్షులు నేలపట్టు ట్యాంక్లో ఆ పక్షులు గొయాన ఉంటుంది, అంటే దాని డ్రాపింగ్స్ ఆ నీళ్లలో కలిసి వాళ్ళ పంటలకి వెళ్ళడం వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది. అది న్యాచురల్ ఫెర్టిలైజర్ కింద యాడ్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది, పక్షులు వస్తే మంచిదని నమ్ముతారు. అదేవిధంగా ఇక్కడ పులికాట్లో ఏంటంటే, పులికాట్లో మనకి ఇక్కడ నెస్టింగ్ అట్లా ఏం లేదు, అది ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కోసం. సో ఫీడింగ్ పర్పస్కి వచ్చిన పక్షుల్ని, ఇప్పుడు పక్షులు వచ్చాయంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్రామస్తులు, అదేవిధంగా మంచిది అని నమ్ముతారు. కొన్ని ఏదైతే మనకి 2001-2 మొదలైందో అదే వాళ్ళకి పక్షుల పండగ. సో ఆ టైంలో ఒక జూబిలియంట్ ఎన్వైర్న్మెంట్, ఒక సెలబ్రేటరీ మోడ్ అలాగా ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మేము ఫ్లెమింగో ఫెస్టివల్లో ఒక ఫిలిం కూడా రిలీజ్ చేసాం. మన లేక్ మొత్తం, లేక్ ఇకోసిస్టమ్ చూపిస్తూ అదేవిధంగా ఫిషర్మెన్, విలేజర్స్ ఎలాగ అంటే ఇన్ కోఆర్డినేషన్, తర్వాత పక్షులు మనుషులు ఇంటర్ఫెరెన్స్ ఎక్కువ లేకుండా ఎలాగ మింగిల్ అయి ఉంటున్నారో కూడా దానిలో డిపిక్ట్ చేసాం. సో ఫిషర్మెన్ ఇక్కడ మనకి ఓన్లీ లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మాత్రమే అలో చేస్తాం. ఏదైతే మామూలుగా ఫిషర్మెన్ వెళ్ళి ఫిష్ చేస్తుంటారో అవే అలో చేస్తాము. సో వాళ్ళు పక్షులతో పాటు ఎలాగ మమేకమై జీవిస్తున్నారు అన్నది కూడా. సో లేక్ డే అనేది ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ డేస్ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటుంది. ఆ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మేము డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ డేస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏదైనా సరే లైక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే, ఇలాంటివి మన వరల్డ్ లేక్ డే కూడా, ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెంపొందించడానికి క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ ఏంటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్ లేదా కాలేజ్ చిల్డ్రన్ తో వాళ్ళకి ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఒక చిన్న
ఇంట్రెస్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివి కండక్ట్ చేసి జనరల్లీ ఆ రోజు మనం ఇచ్చే ఏదైనా ఒక మెటీరియల్ కానీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పి

0: సో వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి, దాని మీద ఒక దృష్టి పెట్టడానికి ఉంటుందని అవేర్నెస్. సో అదే విధంగా ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాలేజ్ చిల్డ్రన్ లోకల్ విలేజర్స్ కూడా ఈ మనకి ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది, ఆ ఫిష్ వల్ల ఈ బర్డ్ కి ఎలాగ ఫీడింగ్ కి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా మనకి ఒక స్పీసీస్ అందులో ఇప్పుడు ఏదైనా స్పీసీస్ మనం ఎరాడికేట్ చేస్తున్నాం అంటే ఎవరైనా ఎక్కువ ఫిషింగ్ అవే స్పీసీస్ చేస్తున్నారు, ఆ స్పీసీస్ తగ్గిపోతే దానివల్ల ఎలాగ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ మనకి పక్షుల మీద, ఇకో సిస్టమ్ మీద ఎలా పడుతుంది అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పక్షుల గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ మేము, సో మాకు ఎక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడ వర్క్ చేస్తాం. మాకు ఫారెస్ట్ లో డిఫరెంట్ కైండ్స్ లైక్ టెరిటోరియల్ డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ, అదే విధంగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ పోస్ట్స్. ఐఎమ్ నాట్ వైల్డ్ లైఫ్ ట్రైన్డ్, బట్ మాకు ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్, తర్వాత అదే విధంగా లా, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా వచ్చిన తర్వాత మాకు ఎలా అంటే, ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ బర్డ్స్ బయోడైవర్సిటీ, వాటిని ఏ విధంగా మనం రక్షించాలి, వాటిని ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ స్పీసీస్, అంటే ఇప్పుడు మనకి ఫ్లెమింగోస్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ కూడా ఇప్పుడు ఫీడ్ కోసం వస్తున్నాయి, సో అవి ఏ మంత్లో, ఇప్పుడు అక్టోబర్ మంత్లో ఏ ఏరియాస్లో ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా అనమాట. అంటే ఒక ఏదైనా కన్జర్వేషన్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా చేస్తున్న తర్వాతే ఓకే, మనకి బర్డ్ బిహేవియర్, తర్వాత బర్డ్ హ్యాబిట్స్ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదేవిధంగా ఎక్కువ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫారెస్ట్ మామూలుగా ఫారెస్ట్ అంటే మనకి టెరిటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మెయిన్ ప్రొటెక్షన్ చూసుకుంటారు, అదేవిధంగా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ అవన్నీ అప్లై అవుతాయి. సో వైల్డ్ లైఫ్ అనేసరికి ఈవెన్ దో మాకు ఫర్ సపోజ్ వేరే దగ్గర స్నేక్ ఎక్కడ వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో ఈవెన్ దో మా ఫారెస్ట్ కాదు, బట్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ ఉన్నా సరే వీ విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ వీ విల్ రెగ్యులేట్. ఆ విధంగా చూస్తే నాకు ఇది చాలా మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఈ ఏరియా మేనేజ్ చేయడమే కాకుండా నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ మై లేటర్ కెరియర్. మామూలుగా మేము డిపార్ట్మెంట్లోకి రాకముందు మనం బయటకు వెళ్ళామంటే జనరల్గా మోస్ట్లీ ఏమైనా చూస్తే చెట్లు చూస్తాం, పూలు చూస్తాం అంతే. బట్ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వైల్డ్ లైఫ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత వీ విల్, ఇప్పుడు మనం రోడ్ మీద మనం ఫీల్డ్కి వెళ్తూ ఉంటే కూడా మనకి ఇప్పుడు కొన్ని పొలాలు చూస్తాం, పొలాల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్లో నడిచేటప్పుడు అక్కడ కొన్ని లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్పాటెడ్ డేర్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న జింకలు నక్కలు ఇలాంటివి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఆ ఫుట్ ప్రింట్స్ ను అబ్జర్వ్ చేయడము. సమ్మర్ మంత్స్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఏమైనా వాటర్ హోల్స్ క్రియేట్ చేయాలా లేదా సాల్ట్ లీక్స్ పెట్టాలా, సో ఇదంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. అంటే ఫారెస్ట్ లోపల ఉన్న వైల్డ్ లైఫ్ ఏ విధంగా దానికి కావలసిన నీడ, అదే విధంగా ఫుడ్, వాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది మేము వైల్డ్ లైఫ్ గా మేము ఎక్కువ ఆలోచిస్తాము. దాని మీదే మేము ఉన్న మా స్కీమ్స్ అన్ని కూడా ఈ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్, ఈకో టూరిజం, సో వాటిలో ఏమి బెటర్ గా చేయగలమని. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడికి నేను లాస్ట్ మంత్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను, అక్టోబర్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లెమింగో ఫెస్టివల్ టేకప్ చేసాము. సో ఇట్ టుక్ అరౌండ్ 1 మంత్ ప్రిపరేషన్ టైం సరిపోయింది. తర్వాత జనవరిలో జరిగిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి అప్రిషియేట్ చేశారు, అదే విధంగా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ట్రాఫీస్ కూడా ప్రొవైడ్ చేశారు డిపార్ట్మెంట్ కి, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే మనం ఏదైతే మనం ఫిలిం రిలీజ్ చేసామో ఫెస్టివల్ టైంలో, ఆ రోజు మనకి అక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు మనం ఫెస్టివల్ అనగానే మనం ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని పెట్టుకున్నాము, పేరు ఉంది కానీ దాన్ని యాక్చువల్ గా మనం చూసి ఫీల్ అయితేనే వైల్డ్ లైఫ్ కోసం మనం చేస్తున్నాం, ఏదైతే పక్షుల కోసం చేస్తున్నామో పక్షులకి ఏం చేయగలం అన్నది చూడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, మాకు మా పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, మనకి చేసే ఎఫర్ట్స్ కి అదే విధంగా గుర్తింపు వచ్చింది. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్.
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస

0: మత్స్యపక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సుళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణాధికారిని హారిక గారి ప్రసంగం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతం విందాం, తొట్టి గ్యాంగ్ చిత్రం నుంచి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాము.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు అప్పారావు.
0: ఎక్కడి నుంచి అండి?
1: యలమంచర్ నుంచి.
0: సరేనండి, ఏ పాట కావాలండి?
1: ఆకాశం నీ హద్దుడా పాట కావాలి. సొమ్మొక్కడిది సొమ్మొక్కడి సినిమా.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నాకు ప్రకాశరావు మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ పాట కావాలండి?
1: మేడం, నటుడు నారాయణరావు గారికి నివాళులు అర్పిస్తూ ముత్యాల పల్లకి మంచి సన్నజాజికి గున్నా మామికి పాట కావాలి మేడం.
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి సార్.

0: హలో అండి, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు తాతయ్యలండి, భోగాపురేష్ మాట్లాడుతున్నానండి.
0: ఏ పాట కావాలండి?
1: నా పేరే పగం సినిమా నుంచి మేడలో తీరిన తెలుగు పాట కావాలండి.
0: అలాగేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.

0: భగవాన్, హా భగవాన్, హా హా హా హా.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హలో, పాటల పల్లకి అండి. హలో, నమస్తే అండి. పాటల పల్లకి కార్యక్రమం అండి.
4: హలో, నమస్తమ్మా.
3: నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్.
4: నమస్తే. విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం.
3: ఏ పాట కావాలండి?
4: వాగ్దానం సినిమాలో.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అండి?
1: హైదరాబాద్ మైదీపట్నం అండి.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: తొందర కంప్లీట్ చెప్పండి. పొలికి పడకు ఆ పాట కావాలండి.
0: సరేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు అండి.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు సార్?
1: నా పేరు రాజేంద్ర కుమార్, కాకినాడ రెవెన్యూ కాలనీ అమ్మా.
0: సరేనండి. రాజేంద్ర కుమార్ గారు ఇప్పుడు ఏ పాట వినిపించుకుంటారు మీకు?
1: గంగరామంలో రాలేమమ్మా ఇంటికి పంపించి ఏ పాట ఏంటి మేడం?
0: అలాగేనండి, తప్పకుండా వినిపిస్తాం. మీరు కోరిన పాట వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే.
0: నమస్తే.

0: ఇంతవరకు పాటల పలికి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మధురిమ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో మీ నుంచి సెలవు తీసుకుంటోంది మీ పెండ్యాల రత్నమాల.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ చిత్రగీతాలు వింటారు. వెలుగునేడులు చిత్రానికి ఘంటసాల పిసుశీల పాడిన పాట వింటారు.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తర్వాత సోగ్గాడు చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత మహాసంగ్రామం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

చివరిగా జానకిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట వింటారు.

0: entered the Trishuli River through the Bhote Koshi in Timore, a border town in Rasuwa district, due to the rock slide and swelling of the Lende River, situated along the Nepal-Tibet border. Prime Minister Narendra Modi spoke to his Nepalese counterpart Balendra Shah and assured him of all possible humanitarian assistance. India has dispatched the second tranche of 37.5 tons of humanitarian assistance and disaster relief material, medicines and food packets for Nepal. 9 NDRF teams have been deployed in Bihar and 1 in Uttar Pradesh to respond to any flood-like situation following the flash flood in Nepal. Addressing a press conference in New Delhi today, NDRF IG Narendra Singh Bundela said 1 NDRF team has been deployed in Kushinagar area near Gorakhpur in Uttar Pradesh. Bihar and Uttar Pradesh are on high alert after several districts in neighbouring Nepal were devastated by flash floods in the Gandak River system. Union Home Minister Amit Shah will visit Gujarat today. He will attend the 72nd convocation of Gujarat Vidyapeeth and chair a review meeting regarding preparations for the upcoming Olympic and Commonwealth Games in Ahmedabad. Union Home Minister Amit Shah will begin his day by inaugurating the newly constructed Hethni Haveli Lake at Dudhala in Amreli district. In men's cricket, India remain in a strong position in the second and final test against Sri Lanka in Colombo, despite rain threatening to disrupt the final day's play. Sri Lanka's Sonal Dinusha has brought up his half-century and along with Kesara Nuwanta is continuing to resist India's bowling attack. Sri Lanka have taken a 116-run lead on the fifth day till lunch. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవి పుత్రుడు చిత్రానికి ఉదిత్ నారాయణన్, సునీత పాడిన పాట వింటారు.

0: మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో 100,000 మంది ప్రాణాలు కోల్పోగా 1,000,000 మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
2: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూం తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూం జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై, ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్లా ఔర్ దేశ్ కా గౌరవ బఢానా.
1: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పతకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని

మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ధ ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ను కూడా అభివృద్ధి చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్ధిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్ధిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకొషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యక్షులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు

0: భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ,
1: ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో 100ల మంది ప్రాణాలు కోల్పోగా 1,000ల మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అంతఃపురం చిత్రానికి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

గోదావరి చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట వింటారు. తర్వాత నీకోసం చిత్రానికి ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన పాట వింటారు.

0: తర్వాత ఎంసీఏ చిత్రానికి సాగర్
1: ప్రియా హిమేష్ పాడిన పాట వింటారు.

0: అదిగోతల్లని మబ్బుల మధ్యన దాగేదాగక
1: తర్వాత అతడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 7 మృతి చెందడం పట్ల గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 0111-233-84-016, 0111-233-87-089 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 9059-24101 నంబర్ను వినియోగించాలని కోరారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్జన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన

0: వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆధునిక హంగులతో రైతు బజార్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులు 18,55,00,000 రూపాయలతో ఈ రైతు బజార్ను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి చెట్లమురంపల్లి వరకు 2,50,00,000 రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్తో పాటు జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా మేము తల్లికి వందనం అందజేసాం, అన్నదాత సుఖీభావం అందజేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్, 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి రోజు వాడుకుంటున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. జలధార ప్రోగ్రాం వల్ల ఏ వర్షం బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మరి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం వాటా 1,468,99,00,000 రూపాయలు కాగా, రాష్ట్రం వాటా 979,19,00,000 రూపాయలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1,175,03,00,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: మా కాలేజీ నుంచి ముగ్గురం ఖేలో ఇండియా ద్వారా సెలెక్ట్ అయ్యాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టీవీ కాంట్రాక్ట్ ద్వారా మేము ప్రధాని నరేంద్ర మోడీతో సార్తో మాట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని చాలా క్వశ్చన్ అడిగాడు. మేము సార్తో చాలా కాంటాక్ట్ అయ్యాము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు అండ్ ప్రధాని మోడీ సార్కి ధన్యవాదాలు.
0: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో మంచినీటి అవసరాలు తీర్చేందుకు, పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 13,500,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొంటూ,
3: 13,500 కోట్ల రూపాయలు ఈ రోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులు అన్ని కూడా ఈ రోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఈ రోజు మరి కుప్పానికి గాని పులివెందులకు గాని నీరు తీసుకెళ్లగలిగామంటే ఇరిగేషన్ పట్ల చిత్తశుద్ధి అనే విషయాన్ని సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. అలాగే వెలుగొండకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి

0: అందులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సిఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
6: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఈ మధ్యాహ్నం 2:31 జానపద రంజనీ కార్యక్రమంలో మహాభారతంలో శశిరేఖ పరిణయం తప్పెటిగుళ్ళు ప్రసారమవుతాయి. తర్వాత రామాయణంలో సుందరకాండ కోలాటం వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో రైతు మహిళ ఉపయోగించుకోవలసిన గృహ విజ్ఞానం అనే అంశంపై గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనము రైతు మహిళలు ఉపయోగించుకోవలసిన గృహ విజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఆహారము, ఆరోగ్యం గురించి చూస్తే మన ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. సరైన సమతుల ఆహారం తీసుకుంటే మన శరీరం పెరుగుదలే కాకుండా వ్యాధి నిరోధక శక్తి మరియు మానసిక పెరుగుదల కూడా బాగుంటుంది. మనం తీసుకునే ఆహారంలో తగినంత పోషక విలువలు లేనట్లయితే పోషక ఆహార లోపం వలన వచ్చే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా రక్తహీనత, హార్మోన్ సమస్యలు, మధుమేహము, గుండె జబ్బు, స్థూలకాయం వంటి పోషకాహార లోపంతో ముడిపడి ఉంటుంది. ఆహారం ద్వారా మనకు లభించే పోషకాలు ఏమంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు మరియు పీచు పదార్థము వంటివి. పోషకాహారం అనగా శరీరానికి కావలసిన పోషక పదార్థాలన్నీ తగు మోతాదులో అందించే ఆహారము అని అర్థము. మనం తీసుకున్న ఆహారంలో పోషక పదార్థాలు తగు పాళ్లలో లేనప్పుడు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాము. పెరుగుతున్న జనాభా, ఆధునీకరణ, ఉద్యోగంలో ఒత్తిడి వంటి వాటి వలన మన ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆ ఆహారంలో సాంప్రదాయపు పద్ధతులు మానుకొని మార్కెట్లో వచ్చే కొత్త రక ఆహార పదార్థాలను సరైన అవగాహన లేకుండా కొని తినడం వలన ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు గురి అవుతున్నారు. అయితే తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసము, చేపలు, నూనె, ఇతర కొవ్వు పదార్థాలు, నూనె గింజలు అని వివిధ రకాలుగా ఆహార పదార్థాలు విభజించబడ్డాయి. వీటిని ఆహారంలో వైవిధ్యం కోసం 5 రకాలు ప్రతిరోజు తినడానికి ఎంపిక చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి. చిరుధాన్యాలు మనకు కావలసిన కాల్షియం, ఇనుము, పీచు పదార్థాలను విస్తృతంగా అందిస్తాయి. తాజాగా ఉన్న పాలు, కూరగాయలు తినడం ద్వారా క్యాన్సర్ వంటి రోగాలను రాకుండా జాగ్రత్త పడవచ్చును. ఆకుకూరలలో ఉన్న విటమిన్లు మరియు ఖనిజ లవణాలు మెరిసే శరీరాన్ని, చక్కని కంటి చూపుని, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. గర్భిణీ స్త్రీ మరియు బాలింతలకు అదనపు ఆహారం ఎంతో అవసరం. తృణధాన్యాలు, మొలకెత్తిన పప్పుగింజలు, పాలు, ఆకుకూరలు, గుడ్లు తినడం ద్వారా కావలసిన శక్తి పోలిక్ ఆమ్లము, ఇనుము, పీచు పదార్థంల ద్వారా లభిస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలలో వచ్చే మధుమేహము, మలబద్ధకము, టాక్సీమియా వంటి సమస్యల నుండి అరికట్టవచ్చును. యుక్త వయసులో ఉన్న పిల్లలు చిరుతిండ్లు తినడానికి ఇష్టపడతారు. చదువులో ఉన్న ఒత్తిడి వలన తినడానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. బయట దొరికే చిరుతిండ్లు తినే అలవాటు వలన టైఫాయిడ్, విరేచనాలు, ఇతర జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల పోషక స్థాయిని పరిశీలించినట్లయితే మన దేశంలో 2 రకాల స్థాయిలు కనిపిస్తాయి. ఒకవైపు కావలసిన పోషకాహారం అందక శక్తిహీనంగా వయసుకు తగిన ఎదుగుదల లేకుండా ఉన్న పిల్లలు కనిపిస్తారు. మరోవైపు పోషకాలు లేని ఆహారము, జంక్ ఫుడ్ తినుట వలన ఎక్కువై శరీర వ్యాయామం లేక స్థూలకాయంతో బాధపడే పిల్లలను చూస్తూ ఉంటాము. వీటిని అరికట్టాలి. అంటే సమతల ఆహారం పట్ల పిల్లలకు, తల్లులకు అవగాహన కల్పించాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి జాతీయ పోషణ సంస్థ NIN వారు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చారు. ఈ మార్గదర్శకాలు మనం చేసే పనిని బట్టి, లింగ భేదమును బట్టి ప్రత్యేక దశలో ఉన్న గర్భిణీ స్త్రీ, బాలింతలు, పిల్లలు, యుక్త వయస్కులు తగిన పరిణామంలో ఆహారం తీసుకున్నట్టుకు సహాయపడతాయి. వివిధ వయసుల వారికి ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము ఇప్పుడు తెలుసుకుందాము. 6 నుండి 12 నెలలు పసిపిల్లలు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు 15 గ్రాములు మాత్రము ఒక రోజులో తీసుకోవాలి. పప్పు ధాన్యాలు 7.5 గ్రాములు, దుంపకూరలు

90 గ్రాములు, ఆకుకూరలు 25 గ్రాములు, ఇతర కాయగూరలు 25 గ్రాములు, పండ్లను 100 గ్రాములు, చక్కెర లేదా బెల్లము 10 గ్రాములు, నూనె, క్రొవ్వు పదార్థాలు 20 గ్రాములు మాత్రము మనము ఒక రోజులో పిల్లలకు పెట్టాలి. అది 1 నుంచి 3 సంవత్సరాల చిన్న పిల్లలకు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు 30 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు, ఆకుకూరలు, ఇతర కాయగూరలు 50 గ్రాములు చొప్పున ఇవ్వాలి. చక్కెర లేదా బెల్లము 15 గ్రాములు మాత్రమే మనము ఒక రోజులో ఇవ్వాలి. నూనె, క్రొవ్వులు 25 గ్రాములు ఆహారంలో పెట్టాలి. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు 120 గ్రాములు, పప్పు ధాన్యాలు 30 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు, ఆకుకూరలు 100 గ్రాములు, ఇతర కాయగూరలు 100 గ్రాములు, పండ్లు 100 గ్రాములు, చక్కెర లేదా బెల్లము 20 గ్రాములు, నూనె, క్రొవ్వు పదార్థాలు 25 గ్రాముల చొప్పున 4 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లల వయసు వరకు ఒక రోజుకు వారికి ఇవ్వాలి. 7 నుంచి 9 సంవత్సరముల వయసులో ఉన్న వారికి చిరుధాన్యాలు మరియు ధాన్యాలు 180 గ్రాములు, పప్పు ధాన్యాలు 60 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు 100 గ్రాములు, ఆకుకూరలు 100 గ్రాములు, ఇతర కూరగాయలు 100 గ్రాములు, పండ్లు 100 గ్రాములు, చక్కెర లేదా బెల్లము 30 గ్రాములు, నూనె లేదా క్రొవ్వులు 30 గ్రాములను ఇవ్వాలి. 10 నుంచి 12 సంవత్సరం వయసులో ఉన్న పిల్లలకు ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము చిరుధాన్యాలు మరియు ధాన్యాలు బాలికలకు 240 గ్రాములు, బాలురకు 330 గ్రాములు ఇవ్వాలి చొప్పున ఇవ్వాలి. పప్పు ధాన్యాలు బాలికలకు 60 గ్రాములు, బాలురకు 60 గ్రాములు, పాలు బాలికలకు బాలురకు 500 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వచ్చు. దుంపకూరలు, ఆకుకూరలు 10 నుంచి 12 సంవత్సరాల వయసులో పిల్లలకు ఇవ్వవచ్చు. ఇతర కూరగాయలు 200 గ్రాములు ఇవ్వాలి. చక్కెర లేదా బెల్లము 30 గ్రాములు మాత్రమే ఇవ్వాలి. నూనె, క్రొవ్వు పదార్థాలు సంబంధించినవి బాలికలకు బాలురకు 35 గ్రాములు వారికి ఇవ్వాలి. 13 నుంచి 16 సంవత్సరముల వయసు గల బాల బాలికలకు ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము చూసుకుందాము. ఇప్పుడు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు బాలికలకు 330 గ్రాములు, బాలురకు 420 గ్రాములు. పప్పు ధాన్యాలు బాలికలకు 60 గ్రాములు, బాలురకు 75 గ్రాములు. పాలు బాలికలకు 500 మిల్లీలీటర్లు, బాలురకు 500 మిల్లీలీటర్లు. దుంపకూరలు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 150 గ్రాములు. ఆకుకూరలు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 100 గ్రాములు. ఇతర కూరగాయలు 200 గ్రాములు బాలికలకు, బాలురకు. పండ్లు 100 గ్రాములు బాలికలకు, బాలురకు. చక్కెర లేదా బెల్లము 25 గ్రాములు బాలికలకు, 20 గ్రాములు బాలురకు. నూనె, క్రొవ్వు పదార్థాలు బాలికలకు 40 గ్రాములు, బాలురకు 45 గ్రాములు చొప్పున వారికి ఇవ్వాలి. 16 నుంచి 18 సంవత్సరముల వయసు ఉన్నవారికి ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము ఏమిటంటే ధాన్యాలు మరియు చిరుధాన్యాలు బాలికలకు 330 గ్రాములు చొప్పున ఇస్తే బాలురకు 450 గ్రాములు చొప్పున వారికి ఒక రోజులో ఇవ్వాలి. పప్పు ధాన్యాలు 75 గ్రాములు ఇస్తే బాలికలకు, బాలురకు 90 గ్రాములు ఇవ్వాలి. పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు 200 గ్రాములు, ఆకుకూరలు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 100 గ్రాములు. ఇతర కూరగాయలు 200 గ్రాములు బాలికలకు, బాలురకు 200 గ్రాములు. పండ్లు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 100 గ్రాములు. చక్కెర లేదా బెల్లము బాలికలకు 25 గ్రాములు, బాలురకు 30 గ్రాములు చొప్పున ఇవ్వాలి. నూనె, క్రొవ్వు పదార్థాలు బాలికలకు 35 గ్రాములు, బాలురకు 50 గ్రాములు. పురుషులు, స్త్రీలు వారు చేయు పనులను బట్టి 3 విభాగాలుగా విభజించి వారికి ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారం జాతీయ పోషణ సంస్థ NIN వారు రూపొందించారు. అవి ఏమిటి అంటే తేలిక పనులు చేసేవారు, సాధారణ పని చేసేవారు, బరువు పనులు చేసేవారుగా విభజించారు. తేలిక పనులు అంటే ఇంటి పనులు, యంత్రాలతో చేయు వ్యవసాయ పనులు, పోస్ట్మ్యాన్, టీచర్, టైలరు,
గృహిణులు, ఉద్యోగస్తులు వంట పనులు చేసేవారు తేలిక పనుల కింద చేసే ఏ కోవకు వస్తారు. సాధారణ

పనులు చేసేవాళ్ళు వ్యవసాయ కూలీలు, బుట్టలు అల్లేవారు, మత్స్యకారులు, తాపీ మేస్త్రులు మొదలగు పనులు చేసేవారు. బరువు పనులు చేసేవారంటే రాళ్లు కొట్టేవారు, గనులలో పనిచేసేవారు బరువు పనులు చేసేవారి కింద వస్తారు. ఇప్పుడు పురుషులలో ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము చూసుకుందాము. ధాన్యాలు మరియు చిరుధాన్యాలు. తేలిక పని చేయువారు 375 గ్రాములు తీసుకుంటే సాధారణ పని చేయువారు 400 గ్రాములు, బరువు పని చేయువారు 450 గ్రాములు చిరుధాన్యాలు గాని ధాన్యాలు గాని తీసుకుంటారు. పప్పు ధాన్యాలు తేలిక పని చేయువారు 60 గ్రాములు, సాధారణ పని చేయువారు 80 గ్రాములు, అదే విధంగా బరువు పని చేసేవారు 90 గ్రాములు. పాలు, తేలిక పని చేసేవారు 300 మిల్లీలీటర్లు, సాధారణ పని చేసేవాళ్ళు కూడా 300 మిల్లీలీటర్లు, బరువు పని చేసేవారు పాలు తీసుకోవాలి. దుంపకూరలు, తేలిక పని చేసేవారు 200 గ్రాములు, సాధారణ పని చేసేవారు మరియు బరువు పని చేసేవారు కూడా 200 గ్రాములు దుంపకూరలను తీసుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలు, తేలిక పని చేసేవారు, సాధారణ పని చేసేవారు, బరువు పని చేసేవారు ముగ్గురు కూడా 100 గ్రాములు ఆకుకూరలను ఒక రోజులో తన ఆహారంలో చేర్చుకోవాలి. 100 గ్రాములు పండ్లను తీసుకోవాలి. చక్కెర లేదా బెల్లం, తేలిక పని చేయువారు 20 గ్రాములు, సాధారణ పని చేసేవారు 40 గ్రాములు, బరువు పని చేసేవారు 40 గ్రాములు. నూనె, క్రొవ్వు పదార్థాలు, తేలిక పని చేసేవారు 25 గ్రాములు, సాధారణ పని చేసే పురుషులు 30 గ్రాములు, బరువు పని చేసే పురుషులు 30 గ్రాములు చెప్పున ఆహారంలో చేర్చుకోవాలి. స్త్రీలు ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము ధాన్యాలు మరియు చిరుధాన్యాలు. తేలిక పనిచేసే స్త్రీలు 330 గ్రాములు తీసుకుంటే సాధారణ పనిచేసే స్త్రీలు 490 గ్రాములు, బరువు పనిచేసేవారు 600 గ్రాములు ధాన్యాలు చిరుధాన్యాలు తీసుకోవాలి. అదేవిధంగా తేలిక పనిచేసే వారు పప్పు ధాన్యాలు 75 గ్రాములు, సాధారణ పనిచేసేవాళ్ళు 90 గ్రాములు, బరువు పనిచేసే స్త్రీలు 120 గ్రాములు పప్పు ధాన్యాలు తీసుకోవాలి. పాలు, తేలిక పనిచేసేవారు 300 మిల్లీలీటర్లు, సాధారణ పనిచేసేవారు బరువు పనిచేసేవారు కూడా 300 మిల్లీలీటర్ల పాలును తీసుకోవాలి. దుంపకూరలు, తేలిక పనిచేసే స్త్రీలు 200 గ్రాములు, సాధారణ పని మరియు బరువు పని చేసే స్త్రీలు కూడా 200 గ్రాములు చొప్పున తీసుకోవాలి. ఆకుకూరలు, తేలిక పని చేసిన స్త్రీలు, సాధారణ పని చేసే స్త్రీలు మరియు బరువు పని చేసే స్త్రీలు 100 గ్రాముల చూపున ఆకుకూరలను తీసుకోవాలి. ఇతర కూరగాయలు, తేలిక పని, సాధారణ పని, బరువు పని చేసే స్త్రీలు 200 గ్రాముల చొప్పున తీసుకోవాలి. పండ్లు, తేలిక పని చేసేవాళ్ళు, సాధారణ పని చేసేవాళ్ళు, బరువు పని చేసేవాళ్ళు 100 గ్రాములు తీసుకోవాలి. చక్కెర లేదా బెల్లం, తేలిక పని చేసే స్త్రీలు 30 గ్రాములు, సాధారణ పని చేసేవాళ్ళు 45 గ్రాములు, బరువు పని చేసేవాళ్ళు 55 గ్రాములు. నూనె, కొవ్వు పదార్థాలు, తేలిక పని చేసేవాళ్ళు 25 గ్రాములు, సాధారణ పని చేసేవాళ్ళు 30 గ్రాములు, బరువు పని చేసేవాళ్ళు 40 గ్రాములు. ఈ విధంగా ఆహార మార్గదర్శకాలను విరివిగా అందరికీ అందిస్తే మంచి ఆహారపు అలవాట్లను పాటించి వ్యక్తిగత, కుటుంబ, దేశ పురోగతికి దోహదపడతాయి. ఇవి అన్నీ కూడా గ్రామీణ మహిళలు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని పిల్లలకు పెట్టాలి. మనకి రోజుకి కావలసిన ఆహారం కాకుండా అదనపు ఆహారము పిల్లలకు అందించకూడదు. ఇప్పుడు ఆహార పదార్థంలోని పోషక విలువలు, వాటి లోపం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. పిండి పదార్థాలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, చక్కెర, బెల్లము, దుంపకూరలులో ఎక్కువగా దొరుకుతాయి. వీటి వలన మన శరీరానికి శక్తిని కలుగజేస్తాయి. పిండి పదార్థాల లోపం వలన శరీరం బరువు తగ్గడము, నీరసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసకృతులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇవి తక్కువ లోపించడం వలన బరువు తగ్గడము, కండరాలు కలగడము, నీరు పట్టడము, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. ఇవి పప్పు దినుసులు, నూనె గింజలు, మాంసము, గ్రుడ్లు, చేపలు, పాలు, పెరుగు వంటి వాటిల్లో
ఎక్కువగా ఉంటాయి. క్రొవ్వు పదార్థాలు ఇవి మన శక్తిని అత్యధికంగా అందించడమే కాకుండా చర్మం మృదువుగా ఉండుటకు ఉపయోగపడుతుంది. నెయ్యి, వెన్న, వివిధ నూనె వంటి వాటిల్లో లభ్యమవుతాయి. ఇవి లోపించినప్పుడు బరువు తగ్గడము, గరుకు చర్మం ఉండడం వంటి లక్షణాలు కనిపెడతాయి. విటమిన్ ఏ వల్ల మంచి కంటి చూపును, చర్మమును

మృదుత్వంగా ఉండడము శరీరం పెరుగుదలకు రోగ నిరోధక శక్తిని పెంపొందించుటకు ఉపయోగపడుతుంది. నెయ్యి, పాలు, పెరుగు, గుడ్డు, పచ్చసొన, కాలేయము, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, కమల, క్యారెట్ వంటి పదార్థాల్లో ఇవి లభిస్తాయి. ఈ విటమిన్ లోపం వల్ల రేచీకటి, కంటి చూపు, తరచుగా అనారోగ్యానికి గురి కావడం, గరుకు చర్మము, నరాల బలహీనత

0: విటమిన్ సి వల్ల పళ్ళ చిగుళ్లకు, ఎముకల పుష్టికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడతాయి. జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి మొలకెత్తిన పప్పు దినుసుల్లో లభ్యమవుతాయి. విటమిన్ సి లోపం వల్ల పళ్ళ చిగుళ్ళు ఉబ్బి, రక్తం కారడం, చర్మపు పుండ్లు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ డి ఎముకలు నిర్మాణానికి మరియు గట్టితనానికి ఉపయోగపడతాయి. పాలు, కాలేయము, సూర్యరశ్మి మన శరీరానికి తగలడం వలన లభ్యమవుతుంది. విటమిన్ డి లోపం వలన రికెట్స్ వ్యాధి, ఎముకలు బలహీనత, పెరుగుదల తగ్గుట వంటి లక్షణాలు వస్తాయి. ఖనిజ లవణాలైన కాల్షియము ఎముకలు, పళ్ళు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పాలు, చేపలు, ముడిపప్పులు, రాగులు, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాల్లో లభ్యమవుతాయి. పెరుగుదల తగ్గడము, ఎముకలు గట్టితనం తగ్గడము, ఎముకలు గుల్లబారడము, విరగడము వంటి లోప లక్షణాలు కనిపిస్తాయి. ఇనుము రక్తపుష్టికి ఉపయోగపడుతుంది. మాంసము, కాలేయము, గుడ్లు, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, అటుకులు, ఖర్జూరం, ఎండుద్రాక్ష, సపోటా వంటి ఈ ఆహార పదార్థాల్లో లభ్యమవుతాయి. ఇనుము లోపం వలన రక్తహీనత, పనిచేయలేని నిస్సత్తువు, గర్భిణీ స్త్రీలకు ఆభార్షణలు అవ్వడము వంటి లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పీచు పదార్థం వల్ల రక్తంలో క్రొవ్వును, చక్కెరలను నియంత్రించడంతోనూ జీర్ణకోశ ఆరోగ్యం మరియు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ముడి ధాన్యాలు, చిరుధాన్యాలు, ముడిపప్పులు, ఆకుకూరలు, పండ్లు, కొన్ని సుగంధ ద్రవ్యాలలో పీచు పదార్థాలు లభ్యమవుతాయి. దీని లోప లక్షణాలు ఏమనగా మలబద్ధకము, క్యాన్సర్కు దారితీయగల ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనము చర్చించుకున్న సమతుల ఆహారం అనే ముఖ్యమైన అంశాన్ని తన బాధ్యతగా రైతు మహిళ తీసుకుంటూ కుటుంబానికి ఇవ్వడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం తోడ్పడడానికి సహాయపడుతుంది.
1: మీరింతవరకు రైతు మహిళ ఉపయోగించుకోవలసిన గృహ విజ్ఞానం అనే అంశంపై గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతలు వింటారు. తోటరాముడు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

బంగారు గాజులు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం తోటరాముడు.

0: साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు వింటారు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. ఇక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈరోజు నుంచి, అనగా 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ నీలభాను సత్యం బృందం వారి మహాభారతంలో సశిరేఖ పరిణయం తప్పటి గుళ్ళు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎన్ తిరుపతిరావు, శ్రీ పి గంగులు, శ్రీ ఎన్ రాము, శ్రీ కోరాడ సూర్యనారాయణ, శ్రీ ఎన్ రఘు, శ్రీ దుర్గాప్రసాద్, శ్రీ పలాస దుర్గాప్రసాద్. వినండి.
4: ఓ దనత జనో దనత జనత దేవే

అమ్మా ఆ ఒక సుభద్రీ దేవ గర్భం అభిమన్యుడు పుట్టాడట, రేవతీ దేవ గర్భమును శశిరేఖ పుట్టిందట. శశిరేఖ పుట్టిన వెంటనే ఆ యొక్క బలరాముడు కూడా శల్యుడు సుభద్రను పిలిచాడట. అమ్మా శల్యుడా, సుభద్ర అమ్మ శల్యుడా.

ఎంత జను చెప్పు మాయాను బలరామా, ఒక సుభద్రీ దేవుని ఎప్పుడైతే బలరాముడు పిలిచాడో, అమ్మ శల్యుల సుభద్ర నీ కొడుకు అభిమన్యుడు ఉన్నాడు, నా కూతురు శశిరేఖ ఉన్నది, శశిరేఖ అభిమన్యుడికి మనం ఎప్పుడైనా తప్పకంటాలు వీడిపోయి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా పెళ్లి చేయాలని ఆ యొక్క బలరాముడు అన్నాడట. ఆ మాటలు విన్న శల్యుల సుభద్ర, అన్నయ్య బలరామా ఇదిగో మా

చేశాను.

0: ప్రజలు
1: బడి పిల్లలందరూ కూడా అభిమన్యులు శశ్రేఖలతో కూడా అలాగే ఒకటి చెప్తుంది, రెండు రెండు చెప్తుంది, మూడు మూడు చెప్తున్నారు, నాలుగు చెప్తా, ఐదు ఐదు చెప్తారు కూడా చదువుతున్నట్ట. అలాగుంటుండగా ఒకనాడు సమయకాలం అందరూ కూడా ఇంకేమని జరుగుతుందమ్మా, బడి పిల్లలందరూ కూడా ఆలస్యమైనారట.

0: నేను
1: మీరు ఇంతవరకు శ్రీ నీలభాను సత్యం బృందం వారి మహాభారతంలో సశరేఖ పరిణయం తప్పిడుగులు విన్నారు. తర్వాత రామాయణంలో సుందరకాండ కోలాటం వింటారు. శ్రీ వనమల దేవుడు బృందం వారిది. ఇందులో పాల్గొన్నవారు శ్రీ కె కొండబాబు, శ్రీ కె చిన్న, శ్రీ కె కృష్ణ, శ్రీ వై అన్యాయం నాయుడు, శ్రీ కె ఎర్ని నాయుడు, శ్రీ సిహెచ్ దేవుడు, శ్రీ టి సూర్యదేముడు. వినండి.
0: జయ శ్రీరామద్రముని గోవింద, జయ శ్రీరామచంద్రమూర్తికి, జయ పార్వతీ పరమేశ్వరులకు, జయ సిద్ధ వినాయకుడికి, జయ గ్రామ దేవతలకి.

శ్వేత శోకమంతకైనా

చావగా మిగిలేని వారు, చావగా మిగిలేని వారు, చావగా మిగిలేని వారు, చావగా మిగిలేని వారు.

0: రామ కర్పూర హారతులో కాంతలెవరే రామ
1: కర్పూర హారతులో కాంతలెవరే రామ
0: కాంతలెవరే రామ
1: కాంతలెవరే రామ.
2: మీరింతవరకు శ్రీ వనమల దేవుడు బృందం వారి రామాయణంలో సుందరకాండ కోలాటం విన్నారు.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:01 దాటి 1 సెకండ్ కా వస్తుంది. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 నిమిషాలకు రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 5:07. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ఒక క్లిక్ మీ ప్రపంచాన్ని మార్చేయవచ్చు, కానీ అదే క్లిక్ చిన్న అజాగ్రత్త వల్ల మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. నేడు డిజిటల్ సాంకేతికతను మన చేతి వేళ్ల చివరికి ప్రపంచాన్ని తెచ్చిపెట్టింది. చదువు, ఉద్యోగం, బ్యాంకింగ్, షాపింగ్, వినోదం అన్నీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైనే జరిగిపోతున్నాయి. కానీ ఈ డిజిటల్ సౌలభ్యంతో పాటు అడుగడుగున సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా పొంచి ఉన్నాయి. అందుకే ఈరోజు మన యువవాణి ప్రసారంలో యువత, సైబర్ భద్రత, డిజిటల్ మోసాల పట్ల అవగాహన అనే అంశాన్ని చర్చించుకుందాం. వీటిని చర్చించుకునే ముందు ఒక పాట విందాం. ఆది చిత్రం నుండి మల్లికార్జున్ సునీత పాడిన పాట.

మనం సైబర్ భద్రత, డిజిటల్ మోసాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు దొంగతనం అంటే భౌతికంగా పర్సు కొట్టేయడము, ఇళ్లకు కన్నం వేయడము అయ్యేది. కానీ నేడు నేటి డిజిటల్ యుగంలో కేటుగాళ్ళు మీ ఇంటికి రారు. మీ ఫోన్ ద్వారా మీ ప్రమేయం లేకుండానే మీ డేటాను, మీ డబ్బును మాయం చేస్తున్నారు. నిరంతరం ఇంటర్నెట్ వాడుతున్న యువత తమకు టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉందనే నమ్మకంతో ఉంటారు. కానీ కేటుగాళ్ళు సాంకేతిక లోపాల కంటే కూడా మానసిక బలహీనతలను, అంటే ఆశ, భయం, తొందరపాటు, అమాయకత్వం వంటి వాటిని ఆసరాగా చేసుకుని బోల్తా కొట్టేస్తున్నారు. దీనినే సాంకేతిక పరిభాషలో సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటారు. మనం ప్రతిరోజు పంచుకునే చిన్న చిన్న వివరాలు, ఫోటోలు, లొకేషన్ ట్యాగ్లు కూడా సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయి. యువత ఈ అదృశ్య ప్రమాదాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు ప్రధానంగా వేధిస్తున్న కొన్ని ప్రముఖ సైబర్ మోసాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. వాటిని పరిశీలించే ముందు ఒక పాట విందాం. ఆజాద్ చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

0: begging you, please.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: సైబర్ మోసాల గురించి తెలుసుకుందాం. మీకు కొరియర్ డెలివరీ ఆగింది, మీ కరెంటు బిల్ కట్టలేదు, లేదా మీకు భారీ ఆఫర్ వచ్చింది అంటూ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్లో లింకులు వస్తుంటాయి. ఆ లింకు నొక్కగానే నకిలీ వెబ్సైట్ ఓపెన్ అయి మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు దొంగిలిస్తారు. సోషల్ మీడియాలో రీల్స్ లైక్ చేస్తే, యూట్యూబ్ వీడియోలు చూస్తే రోజుకు 1000 రూపాయలు సంపాదించవచ్చు అంటూ యువతకు వలవేస్తున్నారు. ప్రారంభంలో కొద్దిగా డబ్బులు ఇచ్చి నమ్మకం కలిగించి, ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్, ట్యాక్సుల పేరిట 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయించుకొని ముంచేస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా క్షణాల్లో రుణాలు ఇస్తామంటూ కొన్ని అనధికారిక యాప్లు వస్తాయి. వాటిని ఇన్స్టాల్ చేయగానే మీ ఫోన్లోని కాంటాక్ట్ ఫోటోలు, పర్మిషన్లు తీసుకుంటారు. చిన్న మొత్తం అప్పు ఇచ్చి ఆపై మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అందరికీ పంపుతామంటూ బ్లాక్

స్మైల్ చేయడం వంటివి నేడు యువత మానసిక ప్రశాంతతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. సైబర్ కేటగాళ్ళు కొత్తగా ఉపయోగిస్తున్న మరొక ప్రమాదకరమైన మార్గం డిజిటల్ అరెస్ట్. పోలీసుల మనో, సిబిఐ, ఈడీ లేదా కస్టమ్స్ అధికారుల మనో చెప్తూ వీడియో కాల్ చేస్తారు. మీ పేరు మీద డ్రగ్స్ ఉన్న పార్సెల్స్ వచ్చిందని లేదా మీ సిమ్ కార్డు అక్రమాలకు వాడారని భయపడతారు. స్క్రీన్ వెనుక పోలీస్ స్టేషన్ వాతావరణాన్ని సృష్టించి కొన్ని గంటల పాటు వీడియో కాల్లోనే బంధించి విచారణ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థ లేదా పోలీస్ శాఖ కూడా వీడియో కాల్స్ ద్వారా డిజిటల్ అరెస్ట్ చేయదని గుర్తుంచుకోవాలి. అలాగే ఏఐ, డీప్ ఫేక్ సాంకేతికతలతో ఇతరుల ముఖాలను, గొంతులను నకిలీగా సృష్టించి డబ్బులు అడగడం లేదా ఇమేజ్ పాడేయేలా మార్ఫింగ్ చేయడం వంటి ఘాతకాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేసి మీ స్నేహితులకు మెసేజ్ పెట్టి అత్యవసరంగా డబ్బులు పంపాలని అడగడం కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది. సైబర్ ప్రపంచంలో మనల్ని మనం కాపాడుకోవడానికి పెద్ద సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. కొద్దిపాటి విచక్షణ, జాగ్రత్త ఉంటే చాలు. మరి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ప్రాథమిక డిజిటల్ రక్షణ సూత్రాలేమిటో చూద్దాం. వీటిని తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అలా మొదలైంది చిత్రం నుండి కళ్యాణ్ మాలిక్, నిత్యమీనన్ పాడిన పాట.

0: దళపతి చిత్రం నుండి స్వర్ణలత పాడిన పాట విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు కానీ లేదా మీ మిత్రులు కానీ సైబర్ మోసానికి గురై ఖాతాలోంచి డబ్బులు పోతే ఏం చేయాలి అని భయపడకండి, ఆధారపడకండి. ఇక్కడ సమయం చాలా కీలకమైనది. దీనిని సైబర్ పరిభాషలో గోల్డెన్ అవర్ అంటారు. జాతీయ సైబర్ నేరాల హెల్ప్లైన్ నెంబర్ 1930కి వెంటనే కాల్ చేసి మీ వివరాలు మరియు లావాదేవీ వివరాలు నమోదు చేయండి. మోసం జరిగిన 1-2 గంటల్లో ఫిర్యాదు చేస్తే ఆ డబ్బు నేరస్తుల ఖాతా నుంచి వేరే చోటికి మారకుండా బ్యాంకులు వెంటనే ఫ్రీజ్ చేస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన cybercrime.gov.in అనే అధికారిక వెబ్సైట్లో ఉచితంగా ఆన్లైన్ ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఇవ్వండి, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. యువవన్లో చివరగా మరొక పాట విందాం. భద్ర చిత్రం నుండి కార్తీక్ చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా తాజ్మహల్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సంధ్యారాగాల్లో ఇప్పుడు శివ చిత్రం నుండి మనో ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: సరసాలు చాలు శ్రీవారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సంధ్యారాగాల్లో చివరిగా రంగీలి చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మ్యాన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,

0: ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ళ వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ని సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బి రాజు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 53%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 55%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి 1-2 చోట్ల జల్లెలు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని సమయాలలో 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అండమాన్ సముద్రంలో 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల పాటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఈ రాత్రి ప్రసారంలో 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గోగు పంట వాణిజ్యపరమైన ఉపయోగాలు మరియు అదనపు విలువలు గల ఉత్పత్తుల అంశం గురించి ఆమదాల వలస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి స్వాతి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక.

నాటిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10 గంటలకు తెలుగు నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం జయ జయ జయ బృందగానం వింటారు. రచన శ్రీమతి చెళ్లపిళ్ళ శ్యామల, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో భక్తి కీర్తనలు, నాట్య కళం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ మోహిదుల్లా ఖాన్ గారి ఖురాన్ సూక్తులు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు. నేపాల్ వరదల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత యాత్రికుల క్షేమం, సహాయక చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడిన ఆమె అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి వివరాలను వెంటనే సేకరించి ప్రతి ఒక్కరి భద్రత, క్షేమంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయాలను నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఈరోజు వికసిత భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలికితీస్తున్నామని అన్నారు. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా ఈ ఏడాది క్రీడల అభివృద్ధికి 4,400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని శ్రీనివాస వర్మ పేర్కొంటూ
1: 4,400 కోట్ల బడ్జెట్ క్రీడలకి ఈ సంవత్సరం అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా క్రీడలకి బడ్జెట్ కేటాయించి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. 2030లో కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 2047 వికసిత భారతం లక్ష్యానికి చేరుకునేటువంటి ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండే విధంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తామంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి.
0: హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 98.47% పూర్తయింది.

ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి సంరక్షించే చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలికలు 345,377 మంది ఉండగా, ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిందని, మిగిలిన 5,269 మందికి ఈ నెల 31లోగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అపోహలు తొలగి తమ కుమార్తెలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారని మంత్రి వివరించారు. కాగా వ్యాక్సిన్ పొందిన 340,000 మంది బాలికలకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ పట్టణంలో 75 లక్షల రూపాయల విలువైన నూతన ఫైర్ ఇంజన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైర్ ఇంజన్ ద్వారా అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించవచ్చన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తోందన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. పల్నాడు జిల్లా బొప్పూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10,99,00,000 రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనుల్లో భాగంగా ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్క కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం వద్ద మొక్క నాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కృష్ణమోహన్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మెగా డిఎస్సిలో ఎంపికైన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్ కుమార్లను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా కొత్త ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కొందరు గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ APSSDC ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 103 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 37 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా MPDO సీతామహాలక్ష్మి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తే దూర ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధం కావాలన్నారు. పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య రంగాలు, గోదావరి పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంపీల ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించి
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్ష

ఆశిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుండి పుష్కరాల పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవి టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వార్తా వాతావరణ నిర్మాణాయ చ కతార ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అద్య తెహరాన్ నగరే ఇరానీ అధికారిభిః సహ మంత్రణాం కరిష్యతి. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శనివాసరం యావత్ బిహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, పూర్వోత్తర రాజ్యేషు అతివృష్టేః పూర్వానుమానం ప్రకటితం. విభాగేన శ్వః యావత్ ఒడిషా, ఉపహిమాలయ, పశ్చిమ బంగాల్ తథా సిక్కిం రాజ్యేషు అపి అతివృష్టేః సంభావనా వ్యక్తా. సహైవ శనివాసరే రవివాసరే చ ఒడిషా రాజ్యస్య కతిపయేషు పృథక్ పృథక్ స్థానేషు అతీవ భీషణ వృష్టిః భవితుమర్హతి. ఋతు విభాగానుసారం అగ్రిమదినద్వయే అండమాన్ నికోబార్ ద్వీపసమూహేషు, ఆంధ్రప్రదేశే, తమిళనాడురాజ్యే, పుదుచేర్యాం తథా కరైకల క్షేత్రేషు చ భీషణ మేఘగర్జనేన, విద్యుత్పాతేన, తీవ్రఝంఝావాతేన చ సహ వర్షాయాః పూర్వానుమానం విహితమస్తి. ప్రధానమంత్రి జనధన యోజనా శ్వః స్వకీయాని ద్వాదశవర్షాణి పూరయిష్యతి. అస్యాః యోజనాయాః శుభారంభః చతుర్దశోత్తరద్విసహస్రతమవర్షస్య అగస్తమాసస్య అష్టావింశతిదినాంకే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కృతః ఆసీత్. వివేకానందకేంద్రస్య పూర్వరాష్ట్రియాధ్యక్షస్య ఎ బాలకృష్ణన్వర్యస్య నిధనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుశోచితవాన్. ప్రధానమంత్రిణా సంస్మృతం యత్ బాలకృష్ణేన 15 అధికం కాలం యావత్ స్వామి వివేకానందస్య విచారాన్ జనం జనం ప్రతి నేతుం రాష్ట్రసేవాయై చ జీవనం సమర్పితం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర గురించి చెప్పుకుందాం. సాధారణంగా మన శరీరంలో గుండె ఒక్కటే రక్తాన్ని ప్రసరణ చేస్తుందని మనమందరం భావిస్తుంటాం. కానీ మన శరీరంలో ఒక రెండవ గుండె కూడా ఉందంటే మీరు నమ్మగలరా? అవును, వైద్యశాస్త్రం మన కాళ్ళలోని పిక్క కండరాలను, అదేనండి కాఫ్ మజిల్స్, రెండవ గుండె అని పిలుస్తుంది. మన గుండె రక్తాన్ని పంపు చేసి కాళ్ళ వరకు పంపుతుంది. కానీ భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా కాళ్ళ నుండి రక్తాన్ని తిరిగి పైకి, అనగా గుండె వైపుకు పంపడం చాలా కష్టమైన ప్రక్రియ. ఇక్కడే మన పిక్క కండరాలు కీలక పాత్ర పోషిస్తాయి. మనం నడుస్తున్నప్పుడు లేదా కాళ్ళను కదుపుతున్నప్పుడు ఈ పిక్క కండరాలు సంకోచించి, వ్యాకోచించి శరీరంలో ఉండే రక్తాన్ని పంపు చేస్తూ తిరిగి గుండెకు చేరుస్తాయి. అందుకే వీటిని పెరిఫెరల్ హార్ట్ లేదా రెండవ గుండె అని వైద్య నిపుణులు వర్ణిస్తున్నారు. పరిశోధనల ప్రకారం నిరంతరం ఒకే చోట కూర్చొని పనిచేసే వారిలో ఈ పిక్క కండరాలు బలహీన పడతాయి. దీనివల్ల కాళ్లలో రక్తం గడ్డకట్టడం, కాళ్ల వాపులు, వెరికోస్ వెయిన్స్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.

రోజుకు కనీసం 30 నుండి 40 నిమిషాలు నడవడం వల్ల పిక్క కండరాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే కండరాలు త్వరగా అలసిపోతాయి, కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం అవసరం. కాళ్ళను నిరంతరం చురుగ్గా ఉంచుకోవడం ద్వారా రెండవ గుండెనే కాదు అసలైన గుండెను కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. భాగమతి చిత్రం నుండి పాట వింటారు.

0: సాయం సమీరంలో తర్వాత అంశం వికాసం శీర్షికన వరల్డ్ లేక్ డే సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. వివరాలు అందించిన వారు ఎస్ ప్రమీల కుమారి.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ సరస్సుల దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రపంచ సరస్సుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 27న నిర్వహిస్తారు. సరస్సుల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ, కాలుష్య నివారణ, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. సరస్సులు త్రాగునీరికి, సాగునీరికి, పరిశ్రమలకు చాలా అవసరం. చేపలు, పక్షులు, ఉభయచరాలు, అనేక జలచరాలు ఈ సరస్సులపై ఆధారపడతాయి. స్థానిక పర్యావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని తగ్గించగలవు. అనేక ప్రాంతాల్లో వ్యవసాయంలో సాగునీరుకి ఉపయోగపడతాయి. చేపల వేట, పర్యాటకం వంటి రంగాల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ సరస్సులకు ఎదురవుతున్న సమస్యలు ఏమిటంటే పట్టణీకరణ, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీరు సరస్సుల్లోకి చేరడం, ఆక్రమణలు, అధిక నీటి వినియోగం, పర్యావరణ మార్పులు వంటి కారణాలతో అనేక సరస్సులు ప్రమాదంలో ఉన్నాయి. యూట్రోఫికేషన్ కూడా ఒక ముఖ్యమైన సమస్యే. ఎరువులు, మురుగునీటి ద్వారా అధికంగా పోషకాలు సరస్సుల్లో చేరితే ఆల్గే విపరీతంగా పెరిగి నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. దీంతో చేపలు, ఇతర జలచరాలు నష్టపోవచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే సరస్సుల్లో చెత్త, ప్లాస్టిక్ వేయకూడదు. మురుగునీరు సరస్సుల్లోకి చేరకుండా చూడాలి. సరస్సుల ఆక్రమణలను అరికట్టాలి. స్థానికంగా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. సరస్సుల చుట్టూ పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజల్లో సరస్సుల పరిరక్షణపై అవగాహన పెంచాలి. సరస్సులు కేవలం నీటి నిల్వలు కావు, అవి ఎన్నో జీవులకు జీవనాధారం. ఒక సరస్సును కాపాడటం అంటే ఒక పర్యావరణ వ్యవస్థను, ఒక జీవ వైవిధ్యాన్ని, ఒక భవిష్యత్తును కాపాడటమే. ఈ ప్రపంచ సరస్సు దినోత్సవం సందర్భంగా మన చుట్టూ ఉండే సరస్సులను పరిశుభ్రంగా, సురక్షితంగా, సజీవంగా ఉంచేందుకు మనవంతు బాధ్యత తీసుకుందాం. సరస్సును కాపాడితే నీటిని కాపాడినట్టే, నీటిని కాపాడితే భవిష్యత్తును కాపాడినట్టే.
0: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఎవడు చిత్రం నుండి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సాయం సమీరంలో తర్వాత అంశం ప్రేరణ. అంతరించిపోతున్న సాంప్రదాయ విత్తనాలను కాపాడుతూ భావితరాలకు ప్రకృతి ప్రసాదించిన సంపదను అందించడమే ధ్యేయంగా జీవిస్తున్న ఒక గిరిజన మహిళా సాధకురాలి కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని పాట్పుట్ అనే మారుమూల గ్రామానికి చెందిన కమలా పూజారి గారి స్ఫూర్తిదాయక పయనం ఈనాటి మన కథనం. ఆధునిక రసాయన ఎరువులు, హైబ్రిడ్ విత్తనాల హోరులో మన పూర్వీకులు పండించిన సాంప్రదాయ వరి రకాలు, చిరుధాన్యాలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయని ఆమె గ్రహించారు. చదువుకోకపోయినా పర్యావరణ పరిరక్షణలోని పరమార్థాన్ని అర్థం చేసుకున్న ఆమె తన ఇంట్లోనే ఒక దేశవాళీ విత్తన నిధిని ఏర్పాటు చేశారు. ఆమె గత 2 దశాబ్దాలుగా అడవులు, కొండ ప్రాంతాలు తిరుగుతూ ఏకంగా 100 కంటే ఎక్కువ రకాల పాతకాలపు వరి విత్తనాలను, కందులు, సామలు, చిరుధాన్యాల రకాలను సేకరించి భద్రపరిచారు. కేవలం సేకరించడమే కాకుండా తన గ్రామంలోని వందలాది మంది మహిళలకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించారు. విత్తనం అనేది కేవలం పంట కాదు, అది మన సంస్కృతి, మన ఆరోగ్యం అని చెప్పే ఆమె తపనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణ పరిరక్షణలో ఆమె చేసిన ఈ నిశ్శబ్ద పోరాటానికి గాను ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మన మూలాలను కాపాడుకోవడం, ప్రకృతిని ప్రేమించడం అనేది ఎంత అవసరమో కమలా పూజారి గారి

సాయం సమీరంలో చివరి అంశం వ్యక్తిత్వం. ఇందులో సాంకేతిక మన చేతి వేళ్ల చివరికి వచ్చాక

భార్యని పట్టించుకోకుండా ఫోన్ వైపు చూడటం ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తున్న ఒక ప్రతికూల అలవాటు. ఎదుటివారు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఫోన్ స్క్రీన్ వైపు చూస్తే అది వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుంది. ముఖాముఖి సంభాషణలో ఉన్నప్పుడు ఎదుటివారికి పూర్తి శ్రద్ధ ఇవ్వడమే అసలైన వ్యక్తిత్వం. కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు భోజన సమయంలో ఫోన్ను పక్కన పెట్టడం కుటుంబ బంధాలను బలపరుస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వినడం లేదా పెద్ద శబ్దంతో మాట్లాడటం ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇయర్ ఫోన్స్ వాడటం లేదా తక్కువ స్వరంతో మాట్లాడటం కనీస సామాజిక మర్యాద. వర్చువల్ ప్రపంచంలోని లైక్లు కామెంట్లు కంటే కంటికి కనిపించే నిజమైన మనుషులు వారి భావోద్వేగాలు ఎంతో విలువైనవని గ్రహించాలి. చివరిగా ప్రేమికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉదిత్ పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు రాత్రి ప్రసారంలో 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గోగు పంట వాణిజ్యపరమైన ఉపయోగాలు మరియు అదనపు విలువలు గల ఉత్పత్తులు అంశం గురించి ఆమదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి స్వాతి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 తెలుగు నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం జయ జయ జయ బృందగానం వింటారు. రచన శ్రీమతి చెళ్లపిల్ల శ్యామల, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో భక్తి కీర్తనలు నాట్యకళం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ మోహిబుల్లా ఖాన్ గారి ఖురాన్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతులు అవకాశాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట శీర్షికన స్వాతంత్ర్య సమరయోధుడు దాట్ల సత్యనారాయణరాజు గారి జయంతి, అలాగే దర్శకుడు రచయిత రంగస్థల సినిమా నటుడు డివి నరసరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో నేత్రదానం అవగాహన అంశం గురించి విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో కార్నియా స్పెషలిస్ట్గా సేవలందిస్తున్న డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఎస్ ప్రమీల గారు, ప్రమీల కుమారి. తర్వాత గాంధీ గమనం, పుష్పాంజలి, సమాచారం అనే అంశాలు ఉంటాయి. 8:30 వార్తావ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు గారి గానం వింటారు. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వైలెన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 8:59 తిరిగి 10:15 పాటలపల్లికి, 10:11 ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గారుల రక్షాబంధనం గురించి సంభాషణ ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ కొవ్వూరు మోహన్ డోలు లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పుల గురించి నైరా

శాస్త్రవేత్త డాక్టర్ కె గురువారెడ్డి గారు అందించిన వివరాలు. జానపద గీతం వ్యవసాయ సమాచారంలో వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెళకువల గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 విక్సిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 ఆపద మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ధ ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని

0: ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్ధరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
1: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, as also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270 చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యక్షుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్జిగిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ధి సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

0: ఈరోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈ నాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా గోగు పంట వాణిజ్యపరమైన ఉపయోగాలు మరియు అదనపు విలువగల ఉత్పత్తులు అనే అంశం గురించి ఆముదల వలస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి స్వాతి గారు అందించే వివరాలు విందామా.
7: ఈరోజు మనం గోగు పంట వాణిజ్యపరమైన ఉపయోగాలు మరియు అదనపు విలువగల ఉత్పత్తులు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నార పంటల్లో జనుము తర్వాత గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంట. గోగు పంటను దాని నార కోసం బంగ్లాదేశ్, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండోనేషియా, మలేషియా, దక్షిణాఫ్రికా, వియత్నాం, థాయిలాండ్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో సాగు చేయబడుతుంది. మెస్తా యొక్క 2 జాతులు మాల్వేసి కుటుంబానికి చెందిన హైబిస్కస్ సబ్దారిఫా మరియు హైబిస్కస్ కన్నాబినస్లను నారగోగు కోసం సాగు చేస్తారు. హైబిస్కస్ కన్నాబినస్ను సాధారణంగా కూరగోగు అని, హైబిస్కస్ సబ్దారిఫాను నారగోగు అని కూడా అంటారు. అయితే సాధారణంగా 2 జాతులను కలిపి భారతదేశంలో మెస్తా గోగు అని పిలుస్తారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర

0: రాష్ట్ర మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో గోగు పంటను పండిస్తున్నారు. గోగు పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ పంట ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నార కొరకు సాగు చేయబడుతుంది. విస్తీర్ణం మరియు ఉత్పత్తి రెండింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఇది విస్తీర్ణంలో 30% మరియు ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నది.
1: కార్యక్రమంలో ఇప్పుడు గోగు పంట సాగు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
0: గోగు పంట సాగు, వాటి యాజమాన్య పద్ధతుల్ని తెలుసుకుందాం. ఈ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చును. తేలిక రకపు గరపనేలలు, ఎర్రనేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు అనుకూలం. ఆమ్ల భూములకు భూసార పరీక్షను అనుసరించి ఎకరాకు 1 టన్ను వరకు సున్నం వేసుకొనవలను. ఈ మధ్యకాలంలో విడుదలైన నాణ్యమైన గోగు రకాల గురించి తెలుసుకుందాం. AMV7, AMV8, AMV9, AMV10, AMV11 ఈ మొదలైన రకాలు ఆమ్లాల వలస వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఈ మధ్యకాలంలో విడుదలయ్యి అధిక ప్రాచుర్యం పొందినవి. అలానే ఇప్పుడు విత్తే సమయం అనేది నేలలో ఉండే తేమ శాతం మరియు తొలకరి వర్షాలపై ఆధారపడి ఉంటుంది. మే మొదటి పక్షం నుంచి జూన్ మొదటి పక్షం వరకు విత్తుకుంటే అధిక నార దిగుబడి వస్తుంది. నీటి వనరులు గల మాగాణి భూములలో వరి కోసిన తర్వాత 3వ పంటగా మార్చి ఏప్రిల్ నెలల్లో కూడా సాగు చేసుకుని వచ్చును.
1: గోగు పంటలో విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
0: విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి. ఎకరానికి 5 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమ్డాక్లోప్రిడ్ లేదా 4 గ్రాముల థయోమిథాక్సామ్ని పట్టించి తర్వాత 2 గ్రాముల మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ అనే మందు కలిపి విత్తన శుద్ధి చేస్తే పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు, విత్తనం మరియు భూమి ద్వారా సంక్రమించే ఇనుప తెగులను నివారించుకొనవచ్చును.
1: అలాగే గోగు పంటలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం.
0: నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నారగోగును వర్షాధారంగా పండిస్తారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు 1 లేదా 2 తడులు ఇచ్చుకొనవచ్చును. ఎరువులు. ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకొనవలను. ఆమ్ల భూములకు అయితే భూసార పరీక్షను అనుసరించి ఎకరానికి 1 టన్ను వరకు సున్నంను విత్తనం వేసే పక్షం రోజుల ముందుగా వేసి కలియదున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 18 కిలోల యూరియా, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాషియం వేయాలి. పైపాటుగా 18 కిలోల యూరియాను విత్తిన 3 వారాలకు మొదటి అంతర్కృషి సమయంలో వేసుకొనవలను. గోగు ఆధారిత పంటల సరళి. ఎక్కువ లాభాలు పొందేందుకు వివిధ రకాలైన పంటలు అంతర పంటలుగా, వరుసక్రమ పంటలుగా వేయడం రైతులకు లాభదాయకం. ఈ విధానం వలన నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గోగు పంటలో వివిధమైన చీడపీడల ఉధృతి కొంతవరకు తగ్గించవచ్చును. వర్షాధార మెట్టుభూములకు గోగు పంటలో అంతర్ పంటలుగా మొక్కజొన్న 2:1, వేరుశనగ 3:4, గోరుచిక్కుడు 3:4 వరుసలలో వేసుకొని వచ్చును.
1: గోగు పంటలో అంతర కృషి గురించి కొన్ని వివరాలను విందామా?
0: ఇప్పుడు అంతర కృషి గురించి తెలుసుకుందాం. విత్తిన 3 నుండి 5 వారాలకు అంతర్కృషి లేదా కలుపు తీయడం చేయాలి. వరుసలలో విత్తి విత్తిన పంటకు విత్తిన 20 నుండి 25 రోజుల్లోపు గొర్రుతో అంతర్కృషి చేసుకొనవలెను. కలుపు తీవ్రతను బట్టి విత్తిన 7 వారాల్లోపు 2 సార్లు గొప్పు తవ్వాలి. సకాలంలో అంతర్కృషి చేయకపోతే నార దిగుబడి దాదాపు 30% వరకు తగ్గుతుంది. కలుపు మందుల ద్వారా కూడా కలుపు నివారించుకొనవచ్చును. ఎకరానికి ప్రెట్లాక్లోర్ అనే మందుని 400 మిల్లీలీటర్ ఎకరానికి విత్తిన వెంటనే గాని లేదా విత్తిన మరుసటి

0: కొన్ని వివరాలను తెలుసుకుందాం.
1: గోగు పర్యావరణ హితమైన పంట, అది ఎలాగో తెలుసుకుందాం. గోగు పంట చెట్ల కంటే ఇతర పంటల కంటే ఎక్కువ కార్బన్, అంటే కార్బన్ డయాక్సైడ్ను స్థిరీకరిస్తుంది. ఒక్క గోగు మొక్క జీవిత కాలములో 183 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ను స్థిరీకరిస్తుంది. ఒక హెక్టారు గోగు పంట ఆ పంట కాలంలో 30 నుండి 40 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వినియోగిస్తుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ పరిమాణం సంవత్సరంలో 20 కార్ల నుండి వెలువడిన ఉద్గారాలకు సమానం. తక్కువ చీడపీడల నియంత్రణ ఈ పంటకు సరిపోతుంది. అందువల్ల గోగు సాగు పర్యావరణ పరిరక్షణ ప్రయోజనం చేకూరుతుంది. గోగు మొక్క మట్టి నుండి భారీ లోహాల వంటి విషపూరిత మూలకాలను తొలగించగలదు. సింథటిక్ ఫైబర్లకు బదులుగా మెస్తా ఫైబర్లతో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులను రీసైకిల్ చేయవచ్చును. హైడ్రోకార్బనేట్లను పేరుకుపోయిన నేలల్లో గోగు బొగ్గు, అనగా బయోచార్ పొడిని నేల కండిషనర్గా ఉపయోగించవచ్చును. గోగు నార కొరకే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తున్నారు. గోగు మొక్కల నుండి తీసిన గుజ్జు వార్తాపత్రికల ముద్రణకు, అవసరమయ్యే కాగితాన్ని తయారు చేయటానికి శ్రేష్టమైనది. గోగు పువ్వుల పత్రదళాలు, అనగా కేలిక్స్, సహజ రంగుల తయారీలో వినియోగించబడుతున్నాయి. గోగు విత్తనాల నుండి తీసిన నూనె సబ్బుల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. శుభ్రపరిచిన నూనెను వంట నూనెగా కూడా వాడవచ్చును. గోగు నారను ఎక్కువగా జనపనారతో కలిపి తివాచీలు, గోనె సంచులు, పురి ప్యాకింగ్లు, సీలింగ్కు పనికి వచ్చే కార్డుబోర్డులను మరియు ఇతర గృహలంకరణ వస్తువుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. గోగు మొక్క కాండం నుండి 2 రకాల నారను ఉత్పత్తి చేస్తుంది. ఒకటి బయట బెరడు పొరలో ముతక, అనగా బాస్ట్ ఫైబర్, మరియు కాండం మధ్య భాగంలో కోర్లో సున్నితమైన నారను కలిగి ఉంటుంది. ముతక నారను తాడులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కెనాఫ్లోని ఫైబర్లను బాస్ట్ మరియు బాస్ నుండి వేరు చేయబడిన ముడి ఫైబర్, బహుళ సెల్యులార్, ఇందులో అనేక నార కణాలు కలిసి వ్యక్తిగత ఫైబర్ కణాలు, కాగితపు గుజ్జు మొత్తం కాండం నుండి ఉత్పత్తి చేయబడుతుంది మరియు అందువల్ల 2 రకాల ఫైబర్లను కలిగి ఉంటుంది. అవి బాస్ నుండి మరియు కోర్ నుండి. నారగోగు, అనగా ఎర్రగోగు, మరియు కూరగోగు, అనగా తెల్లగోగు యొక్క బహుళ ప్రయోజనాలు తెలుసుకుందాం. ఆకులు గోంగూర మరియు పువ్వులు కూరగాయలు మరియు ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తారు. దీని నుండి కాలిక్స్ డ్రింక్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫైబర్ను వస్త్ర పరిశ్రమలో ఉపయోగిస్తారు. నూనె గింజల అవశేషాలను జీవ ఇంధన ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
0: గోగు పంటతో అదనపు విలువలు గల ఉత్పత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: గోగుతో అదనపు విలువ గల ఉత్పత్తులు పురి, గోనె సంచులు, తివాచీలు, కాగితపు ప్లేట్లు, గ్లాసులు, ప్యాకింగ్ సామాగ్రి, గోంగూరతో పచ్చళ్ళు, చట్నీలు, రక్షక పత్రాల నుండి సహజ రంగులు, స్క్వాష్లు, గృహాలంకరణ వస్తువులు, న్యూస్ ప్రింట్లు మరియు డ్రాయింగ్ పేపర్, సీలింగ్కు పనికి వచ్చే కార్డ్బోర్డ్స్, పాదరక్షకులు, ఇలా మొదలైనవి గోగు నారతో చేయడం జరుగుతుంది. అలానే విత్తనం నుండి తీసిన నూనెను సబ్బుల పరిశ్రమలోనూ, చెక్క పిండి, పశువుల దానాగానూ ఉపయోగపడుతుంది. గోగు కర్రలు వంట చెరుకుగా ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో గోగు కట్టెల నుంచి నాణ్యమైన క్రియాశీలక ఒగ్గు పొడి తయారు చేస్తున్నారు. దీనిని భూమిలో వేయడం వల్ల భూ ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలినది.
0: గోగు నార నుంచి వచ్చే ఉత్పత్తుల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
1: కాస్త విపులంగా గోగు పంట నార నుంచి వచ్చే ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. గోగు పంట అనేది కేవలం పీచు కోసమే కాకుండా దానిలో ఉండి వచ్చే ప్రతి భాగాన్ని ఉపయోగించి అధిక లాభాలను ఇచ్చే రకాల అదనపు విలువ గల ఉత్పత్తుల్ని తయారు చేయడానికి అద్భుతమైన పంట.
0: గోగు ద్వారా లభించే వాణిజ్యపరమైన ఉపయోగాలు, అలాగే అదనపు విలువలు గల ఉత్పత్తులు, వాటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: గోగు పంట ద్వారా లభించే వాణిజ్యపరమైన ఉపయోగాలు మరియు అదనపు విలువ గల ఉత్పత్తులు వివరాలు. గోగు కాండం నుంచి తీసే నార చాలా బలంగా ఉంటుంది. దీనిని జనపనారకు ప్రత్యామ్నాయంగా వాడతారు. దీనితో గోని సంచులు, తాడు, రగ్గులు, కాన్వాస్ గుడ్డలు మరియు తెరచాపలు తయారు చేస్తారు. కాగితపు పరిశ్రమ. గోగు కాండంలో సెల్యులోజ్ శాతం ఎక్కువగా ఉండడం వలన దీనిని నాణ్యమైన పేపర్ పల్ప్ తయారీకి, క్రాఫ్ట్ పేపర్ మరియు న్యూస్ ప్రింట్ తయారీలో ఉపయోగిస్తారు. ఆటోమొబైల్ మరియు ప్యాకేజింగ్ రంగాలు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా గోగు నారతో తయారు చేసిన బయో కంపోజిట్స్ను కార్ల లోపలి భాగాలు మరియు ప్యాకేజింగ్ మెటీరియల్ తయారీలో వాడతారు. నార తీయగా మిగిలిన కర్రలు, అనగా మెస్తా కర్రలు. నార తీసిన తర్వాత మిగిలిన కర్రలను గ్రామీణ ప్రాంతాల్లో ఇంధనంగా, అనగా కట్టెలుగా, తాత్కాలిక కంచెలుగా, ఫైబర్ బోర్డుల తయారీలో వాడతారు. అదనపు విలువ గల ఉత్పత్తి.

0: ఉత్పత్తులు అనగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్. గోగు పువ్వుల అడుగున ఉండే అల్లికలు అన్న క్యాలిసెస్, ఆకులు మరియు విత్తనాల ద్వారా అనేక వినూత్న ఉత్పత్తులను తయారు చేసి అధిక ఆదాయం పొందవచ్చును.
1: అలాగే గోగుతో ఆహారం ఇంకా పానీయాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా?
0: ఆహారం మరియు పానీయాలు. గోగు టీ ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యమైన రొజల్లీ హెర్బల్ టీ. ఎర్రటి గోగు పువ్వుల ఆకర్షణ పత్రాల నుండి హెర్బల్ టీ తయారు చేస్తారు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతర్జాతీయంగా దీనికి మంచి డిమాండ్ ఉన్నది. దీనితో జాములు, జెల్లీలు, సిరప్లు మొదలైనవి కూడా తయారు చేస్తున్నారు. పువ్వుల క్యాలిక్స్ భాగంలో

0: సోపులు లోషన్ల తయారీలో దీన్ని వాడతారు.
1: ఇప్పుడు గోగుతో వచ్చే విత్తన ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.
0: గోగు విత్తన ఉత్పత్తులు, వీటి నుండి వచ్చే విత్తన నూనె. గోగు విత్తనాల నుండి నూనె తీస్తారు. ఈ నూనెను సబ్బుల తయారీలో, పారిశ్రామిక నూనెగా మరియు శుద్ధి చేసిన తర్వాత వంట నూనెగా కూడా వాడవచ్చును. ఇందులో ఒమేగా 6, ఒమేగా 9 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అలానే దీన్ని పశువుల దానాగా కూడా వాడతారు. నూనె తీసిన తర్వాత మిగిలే పిండిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో పశువులకు కోళ్లకు దానాగా ఉపయోగపడుతుంది. గోగు పీచు, పంట కాండం నుంచి తీసే పీచు ద్వారా అనేక పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతాయి.
1: గోగుతోటి పర్యావరణ అనుకూల సంచులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
0: పర్యావరణ అనుకూల సంచులు, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా గోగు పీచుతో క్యారీ బ్యాగులు, గోనె సంచులు తయారు చేస్తారు.
1: ఇవే కాకుండా గోగుతో చేనేత ఇంకా రగ్గులను కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
0: చేనేత మరియు రగ్గులు, గోగు పీచును నూలుతో కలిపి అందమైన కంబళ్ళు, కాలికో బట్టలు, డోర్ మ్యాట్లు, కార్పెట్లు తయారు చేస్తారు. హ్యాండీక్రాఫ్ట్స్ అనగా కళాఖండాలు, తాళ్ళు, వాల్ హ్యాంగింగ్స్, టోపీలు, ఇంటి అలంకరణ వస్తువులు కూడా తయారు చేస్తున్నారు. గోగు పంటను కేవలం నార అమ్మకానికే పరిమితం చేయకుండా గోగు టీ, ప్రాసెస్ చేసిన గోంగూర ఉత్పత్తులు మరియు నార ఆధారిత హస్తకళలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే రైతులకు మరియు గ్రామీణ పరిశ్రమలకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. గోగు పంటను కేవలం పీచు రూపంలోనే కాకుండా ఉత్పత్తులుగా మార్చి విక్రయించడం ద్వారా రైతులు, మహిళలు, చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులు సాధారణ ఆదాయం కంటే 2-3 రెట్లు ఎక్కువ లాభం పొందవచ్చును.
1: మీరింతవరకు గోగు పంట వాణిజ్యపరమైన ఉపయోగాలు మరియు అదనపు విలువ గల ఉత్పత్తులు అనే అంశం గురించి ఆముదాల వలస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి స్వాతి గారు అందించిన వివరాలు విన్నారు.
2: పొటాష్ ఎరువును వాడుకుందాం, మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం, వరి పొలాన్ని అడపాదడప ఆరబెడదాం, సుడిదోమ ఉధృతిని నియంత్రిద్దాం, విత్తన శుద్ధిని పాటిద్దాం, పంటను తొలి దశలో ఆశించే చీడపీడలను అరికడదాం.
1: ఇప్పుడు ఒక జానపద గీతం విందామా?

ఈనాటి వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో ప్రస్తుతం మెట వ్యవసాయంలో శాస్త్రవేత్తలు రైతులకు ఈ విధంగా సూచనలను అందిస్తున్నారు. వర్షాధారంగా వేరుశనగ, కంది, ప్రత్తి, సజ్జ ఇంకా ఆముదం వంటి పంటలు సాగులో ఉన్నాయి. కంది, ప్రత్తి ఇంకా ఆముదం పంటల్లో పడిన వర్షపు నీరు సమానంగా ఇంకేందుకుగాను నాగలితో భూమి వాలును బట్టి సుమారు 1 నుంచి 3 మీటర్లకు 1 చొప్పున తేమ సంరక్షణ చాళ్లను లోతుగా పంట విత్తిన తరువాత 25 నుంచి 30 రోజులకు తీయాలి. ఈ తేమ సంరక్షణ చాళ్లు సాధారణ వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిని అడ్డగించి భూమిలోకి ఇంకేటట్లు చేసి పంటకు ఎక్కువ కాలం తేమను అందిస్తుంది. ఎక్కువ వర్షం పడినప్పుడు నీటి ప్రవాహం వల్ల మట్టి కొట్టుకొని పోకుండా మురుగునీటి కాలువలాగా కూడా పనిచేస్తాయి. వేరుశనగ పంటలో బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే కనుక 20 మిల్లీమీటర్లు రక్షక తడిని ఇవ్వవలసి ఉంటుంది. నీటి కుంటల్లో కానీ లేదా కాలువలు లేదా గొట్టపు బావుల్లో కానీ నీటిని ఉపయోగించుకొని కనీసం 1 తడి అన్న ఇవ్వవలసి ఉంటుంది. వర్షాధారంగా సాగు చేసిన పంటలు 10 నుంచి 15 రోజులు బెట్టకు గురైనట్లయితే కనుక కొన్ని రోజులు బెట్టను అధిగమించడానికి పొటాషియం నైట్రేట్ 5.0 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కంది పంటలో అయితే కనుక మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా చూసుకోవాలి. ఆముదం పంటలో అయితే 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి. ఒత్తుగా ఉన్న మొక్కలను పలచన చేసుకొని నల్లరేగడి నేలల్లో కంపార్ట్మెంట్ల గట్లు ఏర్పాటు చేసుకోవాలి. 5x5 మిల్లీమీటర్ల దూరంలో బ్యాండ్ ఫార్మర్ ద్వారా గట్లు ఏర్పరచుకోవాలి. పడిన వర్షపు నీరు బాగా నేలలోకి ఇంకి సంరక్షించబడి అక్టోబర్ మాసంలో వేసే పప్పు శనగ పంటకు ఇది బాగా ఉపయోగపడుతుంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చూస్తే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కరువును కూడా తట్టుకునే స్వల్పకాలిక పంటలైనటువంటి సజ్జ, కొర్ర, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవలసి ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం విడుదలయ్యే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను పాటించడం వల్ల రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చు. వర్షాధార పంటలకు అనుకూలమైన పంటలను, రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. వర్షాలు ప్రారంభమైన వెంటనే కాకుండా నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలను విత్తుకుంటే మంచిది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నేల పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం చేసుకోవాలి. పొలంలో వర్షపు నీరు వృధాగా బయటకు వెళ్లకుండా నీటి సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. కలుపు మొక్కలను సకాలంలో నియంత్రించి నేలలో తేమను కాపాడుకోవాలి. పంటలను పురుగులు, తెగుళ్ల కోసం క్రమం తప్పకుండా పరిశీలించి అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన మందులను రైతులు వాడవలసి ఉంటుంది. రైతులు వీలైనంత వరకు పంట మార్పిడి, అంతర పంటలు సాగు చేసుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే తక్కువ కాల పరిమితి పంటలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. పంట కోత తర్వాత అవశేషాలను కాల్చకుండా సేంద్రీయ పదార్థంగా నేలలో కలపడం మంచిదన్నమాట. ప్రధాన మంత్రి కిసాన్.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి
1: స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
2: నమస్తే.
1: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
2: అయితే మన ప్రధానమంత్రి గారు 15 నవంబర్ 2023 ఈ ప్రోగ్రాంని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్య

0: నెట్వర్క్ చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు
1: అవును.
0: మనం రూరల్ ఏరియాస్లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటుంది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు.
1: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
0: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
1: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందా?
0: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
0: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది PVTGSకే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళీ దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
0: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ DMTs వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, VMTs
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకొని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ITDAలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు DMTs. మళ్ళీ ఏంటంటే MPDO బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీసర్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది అంటే విలేజ్ లో ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి

0: ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చింది. అంటే ఈ ట్రైనింగ్లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
1: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
0: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
1: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది
0: ఈ సంవత్సరం.
1: దానికి ఏంటంటే జన్ భాగీదారి సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
0: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
1: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
0: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
1: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే.

0: ల్యాండ్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా, ఎడ్యుకేషన్కి సంబంధించి డ్రాప్అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక, ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డం, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటిని కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నట్టు.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్ళు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్ళు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం, డాక్యుమెంట్స్
1: కొంత నిరక్షరాస్యత, అమాయకత్వం
0: అలాంటి
1: ఇలాంటివి కూడా.
0: వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీనివల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతీది వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అంటే దాని
0: అన్నట్టు ప్రాధాన్యత
1: గుర్తించలేకపోతున్నారు,
0: తెలియకపోవడం.
1: తెలియక దాని విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా గోదావరి చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

బాహుబలి 2 చిత్రం నుండి శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన పాట విన్నారు. శంకర్ దాదా MBBS చిత్రం నుండి మాణిక్య వినాయకం సుమంగళి పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. వార్తల వివరాలు. ప్రపంచంతో భారత్ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన ట్రైనీ అధికారులు రాష్ట్రపతి భవన్లో ఈరోజు ఆమెను కలిశారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాక 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత ట్రైనీ అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడపైనే కాకుండా వారికి ఏ క్రీడ అత్యంత అనుకూలంగా ఉంటుందో గుర్తించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దిశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है। मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और దేశ గౌరవ బడానా.
0: ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని, వీరిలో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని చెప్పారు. నేపాల్కు 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపించామని, రక్షణ సహాయక చర్యల కోసం బెయిలీ వంతెనలను కూడా తరలిస్తున్నామని వివరించారు. చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ,
2: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहां से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैंप, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह, इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहां से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.

0: రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్లో టీ సిరీస్ యుద్ధ ట్యాంకుల సమగ్ర మరమ్మతు కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 180,000 కోట్ల రూపాయలకు చేరగా ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుండి 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో 2 రోజుల అధికారిక పర్యటన జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షులు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కంట్ నుండి కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్ నగరానికి వెళ్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఈ నెల 31న జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఆ వేదికపై భద్రత, అనుసంధానత, అవకాశాలకు సంబంధించి భారతదేశ ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారని సిబి జార్జ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, క్రీడా అకాడమీలను స్థాపించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రపంచ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: భారత్ కా స్పోర్ట్స్ ఈకోసిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై, ఫిట్ ఇండియా సే కరోడో యువాకు జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జేసీ పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఔర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. ప్రధాన మంత్రి జీ, సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఔర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సాబిత్ కర్నే కా సమాన్ మంచ్ మిలే.
0: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, అవకాశాలను ప్రపంచం గుర్తిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ ఏడాది నవంబర్ 2 నుండి 5 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026లో సుమారు 8 నుండి 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్య పెంపుదల, నిబద్ధత, నాణ్యత, విశ్వసనీయత, సరసమైన ధరలు ఆవశ్యకమని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వచ్చే నెల 12-13 తేదీల్లో జరగనుంది. బిల్డింగ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో జరిగే సమావేశంలో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు అవుట్రీచ్ ఆహ్వానితులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రాధాన్యతలపై, బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సంవత్సర కాలంలో రాజకీయ భద్రత, ఆర్థిక, ద్రవ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడులు వంటి ప్రాథమిక అంశాల ద్వారా బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కి పైగా సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించారు.

0: ందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు చిత్రగీతం వింటారు. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. సాహసవీరుడు, సాగరకన్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: నాటిక. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి. నిర్వహణ శ్రీ ఆళ యోగానందీశ్వరరెడ్డి. మళ్ళీ సంధ్యలో నాటిక.
1: సరస్సు, సరస్సు, ఓ సరస్సు, ఎక్కడున్నావే? అర్జెంటుకు రావాలి తొందరగా.
2: అబ్బాబ్బాబ్బా, ఏమిటా కావు కేకలు? మీ పద్ధతి నాకేమి నచ్చటం లేదు సుమా. రాను రాను మరీ కుర్రోళ్ళు అయిపోతున్నారు. అందరికీ వయసు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కు పరిగెడుతున్నట్లుంది. మనవలు మనవరాళ్ళు ఉన్నారని మర్చిపోకండి. అవ్వా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు సుమా.
1: ఎందుకు నవ్విపోతారట?
2: ఎందుక, మొన్నటికి మొన్న బాత్రూంలో కూర్చొని చన్నీళ్లు కావాలని పిలిచి లోపలికి రాగానే తలుపు గడే వేస్తారు. ఈ వయసులో చేసే చేష్టలేనా ఇవి?
1: అవునోయ్, చన్నీళ్లు కావాల్సి

0: పిలిచా. అది నా భార్యను, పక్కింటి ఆవిడ కాదుగా, అది కూడా నేరమేనా సరస్సు?
1: కోడళ్ళు ఎక్కడ గమనిస్తారో అని భయపడి చస్తున్నాను. నిన్నటికి నిన్న గుడికని చెప్పి హోటల్కి తీసుకువెళ్తాం, ఏమన్నా బాగుందా?
0: నా భార్య నా ఇష్టం, గుడికి తీసుకెళ్తా, హోటల్కి తీసుకెళ్తా, ఇంకా కావాలంటే పార్కు కూడా తీసుకెళ్తా. ఇందులో తప్పేముంది చెప్పు.
1: మీరు మాటి మాటికి గదిలోకి పిలుస్తుంటే చిన్న కోడలు వింతగా చూస్తుంది, పెద్ద కోడలు పిచ్చి మొహంది కాబట్టి పట్టించుకోవడం లేదు. కానీ
0: అదే వద్దుంటున్నా. భర్త నాక భార్యను పిలవకుండా ఉంటాడా? ముద్దు మురిపని చేయకుండా ఉంటాడా?
1: అయ్యో అది కాదండి, ముద్దు మురిపేలకు వయసు ఉంటుంది, సమయం సందర్భాలుంటాయి. నలుగురు ఉన్న ఇంట్లో వయసు వచ్చాక పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, హద్దుల్లో ఉండాలి.
0: ఎలా ఉంటాను చెప్పు. అసలు దీనికంతటికి కారణం నువ్వేనే.
1: నేనా?
0: ముమ్మాటికి నువ్వే. వయసు పెరుగుతున్న కొద్దీ నీ అందం కూడా పెరుగుతుంది. అసలు నిన్నెంత అందంగా ఉండమని ఎవరు చెప్పారు చెప్పు.
1: అదేమి కాదు, అంతా మీ ప్రేమే గాని.
0: అది సరే, ఈ రోజైనా గుర్తుందా నీకు?
1: ఏమిటండి?
0: గుర్తులేదా? అబ్బా, ఇవాళ మన పెళ్లి రోజు. ఉదయం నుంచి ఒక్కసారైనా నీ ముఖార విందాన్ని నాకు చూపించావా? నీ చేత్తో ఒక కప్పు కాఫీ అయినా ఇచ్చావా? లేదు. ఎంతసేపు ఆ వంటగదికి అతుక్కుపోయి ఊడిపడవు. మరి నాకు ఎలా ఉంటుంది చెప్పు. పెళ్లి రోజు కదా అని దగ్గరకు రమ్మంటే అలా చిరుబుర్రలాడుతావు.
1: పెళ్లి రోజులు చేసుకోవడానికి మనమేమైనా కుర్రజంట?
0: అదే వద్దంటనా. పుర్రాళ్ళకైనా పెళ్లి రోజులు ముసలాళ్ళకి చేసుకోకూడదా? నిన్ను ఇలా చూస్తుంటే మన పెళ్ళైన రోజు గుర్తుకొస్తుంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం పెళ్లి పీటలపై సిగ్గుల మొగ్గగా కూర్చున్న నీ అమాయకమైన ముఖమే గుర్తుకొస్తుంది. బిందెలో ఉంగరం తీస్తూ నా వేలుని గిచ్చి ఉంగరాన్ని లాగేసిన మధుర స్మృతి ఎలా మర్చిపోతాను చెప్పు. అప్పగింతల్లో కంట తడిపెట్టి నా వేలు పట్టుకుని కాపురానికొచ్చి 50 సంవత్సరాలుగా ఈ ఇంట్లో మా ఆలనా పాలనా చూస్తూ సాగిన నీ ప్రేమానురాగాన్ని ఎలా మర్చిపోగలను చెప్పు.
1: మీరు చెప్పేవన్నీ నిజమే కాదనని వయసు పెరిగే కొద్దీ మరి కాస్త ఒదిగి ఉండాలండి.
0: పిచ్చిదాన్ని, వయస్సుతో పనేమిటి, మనసుండాలి. కానీ ఈ వృద్ధాప్యంలో నాకు నువ్వు నీకు నేను తోడు. నీకు దూరంగా ఉండమంటావా? నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలని, నీతో అన్యోన్యంగా ఉండాలని కోరుకోవటం తప్పా సరస్సు?
1: అయ్యో రామా, మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. వయసు మళ్ళినా వీళ్ళకి కోరికలు చావలేదని నానా మాటలు అంటారండి.
0: సరస్సు, ఎవరేమనుకున్నా లెక్క చేయను నేను. ఈవేళ నిన్ను పార్కుకు తీసుకెళ్తా, మల్లెపూలు కొంటా, ఐస్ క్రీమ్ నీకు తినిపిస్తా. ఈ పెళ్లి రోజున నీకు గిఫ్ట్ కొనాలని తెగ ఇదిగా ఉంది నాకు. పద, బయలుదేరు.
1: నేను రాను బాబు, నాకు చాలా పని ఉంది ఇంట్లో.
0: సరస్సు.
1: ఏమండి?
0: సరస్సు
1: వదిలేయండి
0: ప్లీజ్.
1: ఏమండి?
0: నా మాట విను, ఈ ఒక్కసారికి రా సరస్సు.
2: అరుణక్క, ఈ విషయం తెలిసిందా నీకు?
3: నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది, ఇంతకీ ఏమిటా విషయం?
2: నువ్వు అమాయకంగా ఏ విషయాలు పట్టించుకోవు కాబట్టి నీకేవీ తెలియవు. ఈ ఇంట్లో ఘోరాలు జరిగిపోతున్నాయి.
3: ఘోరాలా? ఏమిటవి?
2: ఇంత వయసు వచ్చినా ప్రతిరోజు అత్తగారి తలలో మల్లెపూలు, మామగారి బొగ్గున కిళ్ళి, చూస్తున్నావా?
3: బాగుంది నీ వరస. ఇందులో విచిత్రమేముంది? అత్తగారు పూలు పెట్టుకోవడం తప్పు కాదు, మామగారు కిళ్ళి వేసుకోవడం కూడా తప్పు కాదే.
2: అయ్యో పిచ్చక్క, అందులోనే ఉంది వింత. అందుకే నేను పిచ్చక్క అనేది. వయసు మళ్ళిన అత్తగారికి ప్రతిరోజు టెన్షన్గా మామగారు మల్లెపూలు తెచ్చి తల్లో పెడుతున్నారు. రాత్రి అయ్యేసరికి ఆయన కిళ్ళి బిగించి అత్తగారిని గదిలోకి లాక్కెళ్ళి తలుపులు బిడాయిస్తున్నారు, తెలుసా?
3: తప్పు హేమ, పెద్దవాళ్ళని గురించి అలా మాట్లాడకూడదు.
2: నేను మాత్రం ఊరికే అంటానా చెప్పక్క, అస్తమానం ఆవిడ గదిలోకి పిలుస్తారు మామయ్య. ఆవిడ వెళ్ళగానే భల్లం తలిపేస్తారు. ఇది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పు.
3: బాగుండదు.
2: ఇంట్లో కొడుకులు కోడళ్ళు తిరుగుతున్నారు, ఎదుగొచ్చిన మనవలు మనవరాళ్ళు ఉన్నారు, ఆ మాత్రం ఆలోచన అయినా లేదే వాళ్ళకి. ఇక అసలు విషయం వింటే అదిరిపడతావు. ఏది అచ్చు విటుపడే.
3: అయ్యో అయ్యో, విడ్డూరంగా ఉందే.
2: వెళ్ళక్క, బావగారు పిలుస్తున్నారు నిన్ను.
4: వస్తున్నాను.
2: అమ్మయ్య, ఇప్పుడు నా గుండె బరువు తగ్గింది.

0: ఏంటిది గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నావు రా నువ్వు?
1: ఏం చేస్తాను, మంచినీళ్ళు తీసుకొస్తున్నాను, తీసుకోండి.
0: ఏంట పొలవిరుపు మాటలు?
1: లేకపోతే ఏమిటండి, మీకంటే మీ నాన్నగారే నయం. ఎంచక్క పెళ్లి రోజని అత్తయ్య గారిని తీసుకుని బజారుకి వెళ్ళి కొత్త చీర కొనిపెట్టారు. హోటల్లో డిన్నర్ కూడా ఇచ్చారు. మీరు ఉన్నారు దేనికి? ఇన్నాళ్ళ మన కాపురంలో ఏనాడైనా ఓ మూర మల్లె పువ్వుల దండనా తెచ్చారా?
0: అబ్బాబ్బా, ఎందుకు అక్కర్లేని మాటలా నేను?
1: అక్కర్లేని మాటలు కాదు, ఉన్న మాటలే. మీ తమ్ముడు స్నేహితుడు చూసి అతనితో చెప్పాట. అతనేమో హేమతో చెప్పాడు, హేమేమో నాతో చెప్పింది, నేనేమో మీతో చెప్పాను.
0: టెలిఫోన్ వాళ్ళకైనా లైన్ దొరకటానికి టైం పడుతుందేమో గానీ మీ ఆడవాళ్ళకి
1: కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి చేరక చస్తాయా? వయసు పైబడ్డా కోరికలు చెలరేగుతుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే.
0: ఆ గొడవమని లైట్ ఆర్పు నిద్ర ముంచుకొస్తోంది.
1: హోయప్పో, అమ్మా నాన్నల్ని అనేప్పటికీ కోపం పొడుచుకొచ్చింది. ఇక ముసుగు తన్ని పవ్వలించండి.
0: మూతి మీద గుద్దుతా, పడుకో.
2: ఏంటండి, ఏం కావాలి?
0: ఏంటిది, 4 రోజుల నుంచి ఇంట్లో అమ్మా నాన్న కనపడటం లేదు, ఊరేళ్ళేరా?
1: అనే నేను అనుకుంటున్నాను.
0: అనుకోవడం ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలీదా?
1: వెళ్ళేప్పుడు చెప్తే కదా తెలిసేది.
3: అవును బావగారు, చెప్ప పెట్టకుండా హడబుడిగా ఎక్కడికో వెళ్ళారు.
1: కొంప తీసి హనీమూన్ కాదు కదా.
0: ఏయ్ నర్మయ్, ఏంటా పిచ్చి మాటలు?
4: అవునన్నయ్య, చాలా పెద్ద లగేజ్తో బయలుదేరారు.
0: ఎక్కడికని నువ్వు అడగలేదా?
4: అడిగాను, వచ్చాక చెబుతానులే అన్నారు నాన్నగారు. తనతో పాటు అమ్మను కూడా తీసుకెళ్లారంటే ఆలోచించాల్సిన సంగతే.
0: ఏమిటి ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ మధ్య నాన్నగారి ప్రవర్తన కూడా బాగుంటం లేదు.
1: అవి పక్కన పెడితే 4 రోజుల నుంచి వంట వార్పు చాలా కష్టంగా ఉంది నాకు. ఆవిడ ఉంటే వంటింటి సంగతులన్నీ ఆవిడే చూసుకునేది. ఇలా చెప్పా పెట్టకుండా పెడితే మనం ఎంత ఇబ్బంది పడతామో అనే ఆలోచన కూడా లేదు.
3: ఈ వయసులో తగుదునమ్మా అని ఊళ్ళు తిరగడం సరదాగా ఉందేమో ఆవిడికి. ఇంట్లో పని పాటలు చేయలేక చస్తున్నాను నేను.
5: ఏమిటి అంత గుమికూడి చర్చిస్తున్నారు?
0: ఎరా గోపి, మీ ఆవిడ ఎప్పుడు తీసుకొస్తున్నారా కాపురానికి?
5: వచ్చే నెలలో అన్నయ్య. కానీ ఏం లాభం, మన ఇల్లేమో ఇరుకు. మీరంటే ఎలాగోలా అడ్జస్ట్ అవుతున్నారు కానీ మా ఆవిడ ఈ చిన్న ఇంట్లో ఉండగలదా అని.
3: మేముండటం లేదు, అలాగే నీ భార్య రాధ కూడాను.
5: తను బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి, ఎలాగోలా సర్దుకోమంటే వినేదానిలే లేదు అది. నా
0: గొంపదీసి వేరే కాపురం పెడతావేమిట్రా నువ్వు?
5: తప్పేటట్లేదన్నయ్య, అయినా నాన్నగారు సర్వీసులో ఉండగా ఓ ఇల్లు అమర్చితే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా.
4: అమర్చడానికి ఆడపిల్లల పెళ్ళిళ్ళు అడ్డొచ్చాయి కదరా. వాళ్ళ పెళ్లి కోసం చేసిన అప్పులు నిన్నమ్మనట దాకా తీరుస్తూనే ఉన్నారుగా నాన్నగారు.
0: ఒరే గోపి, వేరే కాపురం అనే ఆలోచన మానేసే. నీలాగే మేము కూడా మొదట్లో ఉత్సాహపడి చేతులు గాల్చుకున్నాం. ఇంట్లో పని పాటలకి, వంటకి, పిల్లల్ని చూసుకోవటానికి అమ్మలాంటి మనిషి దొరుకుతుందా? సాహసిస్తే తడిసి మోపిడవుతుంది, జాగ్రత్త.
1: అదిగో మామయ్య గారు వాళ్ళు వస్తున్నారు.
0: నాన్నగారు ఏమిటి చెప్ప పెట్టకుండా టూర్ వెళ్ళారు?
6: హనీమూన్కి వెళ్ళామేమోనని కంగారు పడుతున్నారా ఏమిట్రే?
4: అబ్బే అలాంటిదేం లేదు నాన్నగారు, కానీ
6: మీ భార్యలు చెబితే అదే అనుకున్నారేమోనని.
0: అలా చెప్పకుండా వెళితే కంగారు పడ్డావు నాన్నగారు అంతే.
6: మీకు చెప్పి వెళ్ళే టైం లేక చెప్పలేదు. మీకు తెలుసుగా, నా చిరకాల కోరిక సొంత ఇల్లని, ఇంతకాలం నేను కష్టపడి సంపాదించిందంతా మీ చదువులకి, చెల్లాయిల పెళ్ళిళ్ళకే సరిపోయింది. అమ్మ పేరిట వాళ్ళ పుట్టింటి వాళ్ళిచ్చిన ఎకరం భూమికి ఇప్పుడు మంచి రేటు వచ్చింది. అనుకోకుండా బయలుదేరాం, బేరం అయిపోయింది. దాంతో ఇల్లు కడదామనే నిర్ణయానికి వచ్చాను. ఇల్లు పూర్తయితే నా చిరకాల కోరిక తీరుతుంది. విశాలమైన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చు. ఏమంటారు?
4: ఇన్నాళ్ళకైనా మనకు సొంత ఇల్లు రాబోతుందన్న ఊహ అందంగా ఉంది నాన్న.
5: థ్యాంక్గాడ్. కొత్తగా కాపురానికి వచ్చే మా ఆవిడ ఈ ఇరుకింట్లో ఎలా అడ్జస్ట్ అవుతుందా అని కంగారు పడ్డాను. అమ్మయ్యా, ఇక నా బెంగ తీరిపోయింది.
6: సరస్సు, ఓయ్ సరస్సు, ఎక్కడున్నావు? రా, ఇలా రా. ఇన్నాళ్ళకి నీ కోరిక నా చిరకాల వాంఛ నెరవేరా. సొంత ఇల్లుని కలవరించావు, మొత్తానికి అది సమకూరింది. నీకోసం నీ పతిదేవుడు కష్టపడి నీకిచ్చిన బహుమతి అది. మరి ఈ ఆనంద సమయంలో నాకేమిస్తావు నువ్వు? సరస్సు, ఇలా దగ్గరకు రా.

0: ఆపండి మీ మాటలు. మనం చిన్న పిల్లలం అనుకుంటున్నారా? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాను అన్న సంగతి మర్చిపోకండి.
1: అబ్బాబ్బాబ్బా, ప్రతిదానికి రిటైర్ అయ్యావు రిటైర్ అయ్యావు అని నా వయసును గుర్తు చేస్తావే. అయినా రిటైర్మెంటు ఉద్యోగానికే కానీ ఈ శరీరానికి కాదుగా. ఏమిటి వాళ్ళ కొత్త చీరలో వనదేవతలా కనిపిస్తున్నావు. పచ్చని నీ ఒంటికి ఈ ఆకుపచ్చ చీర చాలా బాగుంది. ఇలా దగ్గరకు రమ్మంటే రావే.
0: అవ్వా, ఇన్నిసార్లు చెప్పాలి మీకు. గృహప్రవేశానికి ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంట్లోనే ఉన్నారు. కాసేపు బజారుకు వెళ్ళిరండి బాబు.
1: అబ్బాబ్బా, బజారుకు వెళ్ళినా నా మనస్సంతా నీ మీదేనే. ఓ కవి గారు తన గ్రంథంలో ఏం రాశారో తెలుసా?
0: ఏమి రాశారో నాకెందుకు చెప్పండి. అవతల బోల్డు పనులున్నాయి, వంట వాళ్ళకి అన్ని అందించాలి, వచ్చే వాళ్ళని పలకరించాలి. నన్ను వెళ్ళనివ్వండి బాబు.
1: నేను చెప్పేది వినేదాకా వెళ్ళనివ్వను. కవిగారు ఏమన్నారంటే, కోరిక అనేది చావని మొక్కలాంటిది. చచ్చినట్లు కనిపించినా మళ్ళీ చిగుళ్ళు వేసుకుంటూ మొలకెత్తుతుంది. అసలు ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి ముసలివాడికి తన ముసిల్ది పెళ్ళైన కొత్తలో ఎలా శృంగార రసాది దేవతలా ఉంటుందో 60 ఏళ్ల వయసులో కూడా అలాగే కనిపిస్తుందట.
2: వసిని వయ్యార పాడుగాను.
1: సరే వెళ్ళు, మళ్ళీ దొరకపోతావా ఏమిటి?
3: ఒరే తమ్ముళ్ళు, మొత్తానికి విశాలమైన ఇల్లు అమిరింద్రా మనకి. మీకు విషయం చెప్పాలి. ఈ ఇంట్లో ముందు పుట్టినవాణ్ణి, అందుకే చెప్తున్నాను. మాస్టర్ బెడ్రూంలో పెద్ద కొడుకు ఉండాలి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని శాస్త్రి గారు చెప్పారు. అందుకే నేను మాస్టర్ బెడ్రూమ్ తీసుకోవాలనుకుంటున్నాను రా. మా ఇద్దరు పిల్లలకి మాకు చక్కగా సరిగ్గా సరిపోతుంది రా ఈ బెడ్రూమ్.
4: ఒక్క నిమిషం ఆగన్నయ్య, మా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సామాన్లు చాలా ఉన్నాయి. మీకెవ్వరికీ లేని ఫ్రిడ్జు, ఏసీ, కలర్ టీవీ అందంగా అమర్చాలంటే మాస్టర్ బెడ్రూమ్ సరైన గది. అసలు ఆ గది కట్టించేటప్పుడే దగ్గరుండి మరీ శ్రద్ధ తీసుకున్నాను అన్నయ్య.
5: చాలా బాగుందన్నయ్యలు. మీలో ఎవరికి వారే అలా ప్లాన్లు వేసుకుంటే కొత్తగా పెళ్ళైన వాణ్ణి నేనేం కావాలి. అందరికంటే ఎక్కువ కట్నం తెచ్చింది మా ఆవిడే. ప్రత్యేకంగా అలాంటి గదుల్లోనే పుట్టి పెరిగింది నా శ్రీమతి. అసలు ఆ గది మనదేనని ఇల్లు కడుతున్నప్పుడే రాధకు చెప్పేశాను కూడా. మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది తను. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ నాకు వదిలేయండి.
3: ఒరేయ్ పెద్దవాణ్ణిరా, నా మాట వినండిరా.
4: ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు ప్రశ్న.
5: కరెక్ట్, చిన్నవాళ్ల కోరికలను కూడా గౌరవించాలన్నయ్యలు.
3: ఇంతకేమంటారా మీరు, ఆ గది నాకు ఇవ్వను అంటారా?
4: సారీ అన్నయ్య, ఈసారికి నా మాట విను.
5: మీరిద్దరూ నా మాట వినాలి. నన్ను, నా కాపురాన్ని గురించి ఆలోచించండి ప్లీజ్ అన్నయ్యలు.
1: ఏమిట్రా ఆలోచించమంటున్నావు?
5: అది నాన్న.
1: పిల్లలారా చూడండి, నా చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు కావాలని కలలు కనేవాడిని. ఎదుగు బొదుగు లేని ఉద్యోగం చేశాను, రిటైర్ అయ్యాను. ఈలోగా మీ చదువులు, అమ్మాయిల పెళ్లిళ్లతో అసలు సాధ్యం కాలేదు. మీ అమ్మకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఎకరం భూమి ఈరోజు మనల్ని ఆదుకుంది. ఈ సొంత ఇల్లు కళ సాకారమైంది. ఇక ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఇంట్లో అనేదే మనం తెలుసుకోవాలి. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, దక్షిణం వైపు ఉన్న ఆ మాస్టర్ బెడ్రూమ్లో నేను, మీ అమ్మ ఉంటాం. రెండో బెడ్రూమ్లో పెద్దోడు భాస్కరం, మేడ మీద ఉన్న రెండు బెడ్రూములు రమేష్ గోపాలు ఆక్యుపై చేస్తారు. అదన్నమాట సంగతి.
3: ఆ మాస్టర్ బెడ్రూమ్ మీరు తీసుకుంటారా?
1: అవునరా, దానికంతే ఆశ్చర్యం దీనికి.
5: ఆశ్చర్యమే నాన్నగారు, ఈ పెద్దతనంలో మీకు సపరేట్గా బెడ్రూమ్ దేనికండి? మీరు అమ్మ ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవచ్చు కదా.
1: అయిపోవచ్చు, కానీ అయిపోను.
4: మీ జోకులు ఆపండి నాన్నగారు.
1: జోకులు కావు నాయన, నిజమే. మరోసారి గట్టిగా చెప్తున్నాను, ఆ దక్షిణం వైపు బెడ్రూము మాది, మిగిలినవి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇంకా ఈ విషయంలో ఎవరూ ఇంటర్ఫియర్ కాకండి. నా సంగతి మీకు తెలుసుగా, లైఫ్ని ఎంజాయ్ చేసే రకాన్నని, అందుకే కావాలని ఆ బెడ్రూమ్ని స్పెషల్గా డెకరేట్ చేయించాను. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుందిరా? ఎక్కడుంటుందిలే, పిచ్చి ముఖంది, వంటగదిలో అఘోరిస్తూ ఉంటుంది. అలా బజారుకి వెళ్ళొస్తా.
4: అయినా ముసలాయనకి ఈ వయసులో గది ఎందుకంట? ఏం చేస్తాట అందులో?
6: సామెత ఊరికే వచ్చిందా? ముసలోళ్ళకి దసరా పండగని.
3: లాభం లేదు, ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి. అమ్మా అమ్మా,
0: ఎందుకురా పెద్దోడా అంత బిగ్గరగా అరుస్తున్నావు? మెల్లగా పిలవరాదు?
3: చూసావా చూసావా నాన్నగారు ఏం చేశారు?
0: ఆయన ఏం చేశారా ఇంతకీ ఏడి అయినా?
4: బజారుకి వెళ్ళాడు.
5: అది కాదమ్మా, ఆ దక్షిణ వైపు బెడ్రూము మా ముగ్గురులో ఎవరు తీసుకోవాలో తేల్చుకోలేకపోతుంటే రామాయణంలో

0: పక్కల వేటలాగా మధ్యలో నాన్నగారు వచ్చి ఆ గది నాకు నా భార్యకి అని ఎగరేసుకుపోయారు. ఇదేమైనా బాగుందా చెప్పమ్మా?
1: అయినా నాన్నకి ఈ వయసులో అంత పెద్ద గది ఎందుకంట? ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరు కాదంటారు చెప్పు.
2: ఏం చేస్తావో ఏమో మాకు తెలియదమ్మా. నాన్నకి నువ్వు నచ్చ చెప్పి ఆ గది మాకిప్పించాలి.
3: అలాగే అలాగే, మీరు కంగారు పడకండి. నేను చెప్తాగా ఆయనతో ఏదో సరదాగా అని ఉంటారు. మీలో ఎవరో ఒకరు ఆ గది తీసుకోండి.
0: అమ్మా అమ్మా, అదిగో నాన్నగారు వస్తున్నారు, నువ్వు చెప్పు అమ్మా.
3: ఏమండి, ఏమిటండి, మీరు ఆ పెద్ద గది కావాలన్నారంట?
4: అవును కావాలన్నాను.
3: మతుండే మాట్లాడుతున్నారా? ఈ వయసులో మీకు ప్రత్యేకంగా గద్దేనికి? కొడుకులతో పోటీ పడుతున్నారా? మీ పద్ధతి నాకేమి నచ్చటం లేదు సుమా. ఈ ఇంట్లో మనం ఎక్కడుంటే ఏమిటో చెప్పండి. పెద్దోడా, నువ్వు ఆ గది తీసుకో.
4: సరస్వతి నువ్వు, నిర్ణయం నీది కాదు నాది.
3: ఏమండి నా మాట విని?
4: ఎవరి మాట వినను, పద లోపలికి.
3: ఇంత మొండితనం ఏమిటండి మీకు?
4: అవును మొండివాణ్ణే, ఎవరేం చెప్పినా మారను. అర్థమైందిగా పద.
5: హేమా, ఓ హేమా త్వరగా రా. చూసావా, వాకిట్లో ఆగిన బండిలోంచి డబుల్ కాట్ మంచం దిగింది. ఎవరికై ఉంటుందబ్బా? ఆ, ఒకవేళ చిన్నమరిది గోపాలం కొన్నాడేమో. కొత్తగా పెళ్ళైన వాడు కదా.
6: చిన్నమరిది కాదు, చింతకాయ కాదు. చూడక్క, ఆ మంచం సరాసరి మావి గారి గది వైపు వెళ్తుంది. వయసు 60లు దాటినా మనసు మాత్రం 20లోకి దిగడం అంటే ఇదే మరి. సర్లే పద, మామగారు ఇటే వస్తున్నారు.
4: సరస్సు, ఓ సరస్సు, ఎక్కడున్నావు? ఇల్లంతా వెతికినా కనపడమే. ఓస్, ఈ పెరట్లో కూర్చొని తులసమ్మ దగ్గర తీరుపడిగా ఒత్తులు చేసుకుంటున్నావా? అర్జెంటుగా లేచి హాల్లోకి రా, నీకోసం ఏం తెచ్చానో చూడు.
3: ఏం తెచ్చారు? ఆ పెద్ద మంచం, ఇది ఇదెందుకండి?
4: నీకోసమే, నీకోసమే ప్రత్యేకంగా తెప్పించా. కాస్త ఖరీదు ఎక్కువైనా చూడు, ముచ్చటగా ఉంది. పరుపు కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. ఈ మంచం మీద వచ్చి కూర్చు, ఎంత మెత్తగా ఉందో చూడు. చూసే వాళ్ళకి గుమ్మికిపోవాలి. ఎలా ఉంది నా ఆలోచన? ఈనాళ్ళకి నా కోరిక నెరవేరిందనుకో.
3: ఆ మంచం బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు. బాగాలేనిది నాకే. ఏమిటండి ఇది, మీ ప్రతి చర్య నన్ను సిగ్గుతో కుంచుకుపోయేలా చేస్తుంది. మరీ బరి తెగించినట్లు మీ వ్యవహారం, ఎవరన్నా చూస్తే నవ్విపోతారు.
4: నవనీవే పిచ్చిదానా, నాకేమిటి నష్టం? నా గది, నా మంచం, నా భార్య, నా ఇష్టం. ఇంతకాలం నిన్ను సుఖపెట్టలేకపోయాను. అద్దె కొంపలో, ఇరుగ్గదుల్లో మంచం లేక మండిగం మీద తలపెట్టుకుని నువ్వు, వరండాలో వాలు కుర్చీలు నేను మగ్గిపోయాం. మంచం ముఖం అంటూ ఎరుగుదమా? అందుకే ఈ చరమాంకంలో ఇప్పుడైనా సుఖాలను అనుభవించాలి. అలా బిరుగ్గా ఉంటావెందుకు? మనకు గది, అందులో మంచం ఉండకూడదా చెప్పు.
3: ఇది తప్పని నేను అనటం లేదు. ఇప్పుడు ఈ గది మంచం అవసరం అంటారా? మీరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవటం నా వల్ల కావటం లేదు సుమా.
4: చూడు సరస్వతి, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ భర్తను, నీ క్షేమం కోరుకునేవాణ్ణి. నీ మీద అత్యంత ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాను, అది నా అంతరాత్మకి తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా నీకోసమేనా?
3: అవును నా కోసమే. ఇదంతా ఇదంతా నేను మాటలు పడటానికే.
6: అత్తయ్య ఏమిటలా ఉన్నారు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?
7: అత్తయ్య ముఖం బాగా వాడిపోయింది సుమా, ఎందుకో పాపం.
6: నిన్న రాత్రి బాగా ఆలస్యంగా పడుకున్నట్లున్నారు. గదిలో లైట్ వెలుగుతూనే ఉంది.
7: చూసావా హేమా, మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఏం చెప్పకుండా కన్నెత్తి చూడకుండా ఆవిడ ఎలా ముభావంగా వెళ్ళిపోతుందో చూడు.
6: ఆవిడ మాత్రం పాపం ఏం చెప్తుంది లేక, కొత్త గది, కొత్త మంచం, మళ్ళీ వెనకటి రోజులు గుర్తుకొచ్చినట్లున్నాయి.
7: బాగా చెప్పావు హేమా.
6: అందుకే కాబోలు, మా పిల్లలకు రోజు అత్తగారి దగ్గర పడుకోవడం అలవాటు కదా. నిన్న రాత్రి కూడా వెళ్ళబోతుంటే, ఒరే పిల్లలు, మీ బామ్మ దగ్గర పడుకోవడం కుదరదు కానీ ఇవాటి నుంచి మీ అమ్మా నాన్నల దగ్గరే పడుకోండి అని వాళ్ళకి చెప్పి వెనక్కి పంపించేశారు మామగారు.
7: అలాగా
6: అక్క, మామగారి జోరు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి మనం సీమంతం వేడుకలు చేయాలేమో అన్న భయమేస్తోంది.
7: అవునమ్మా, అంత పని జరిగినా జరగచ్చు. అయినా

0: వయస్సు రాగానే సరిపోదు, ఇంగితం పెరగాలి. 10 మంది తిరిగే ఇంట్లో పట్టపగలు తలుపులు మూసుకుని కూర్చోవడానికి సిగ్గుండాలి. మరీ ఇంత పచ్చిగా ప్రవర్తించడం, అప్పే, చెప్తుంటేనే చాలా సిగ్గనిపిస్తోంది.
1: కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మరీ ఇంత చేటుగా ప్రవర్తించరు. అసలు కొత్త ఇల్లు కట్టుకోవడం తప్పైపోయింది అనిపిస్తుంది. వృద్ధ దంపతుల శృంగార పాఠాలు చూడలేక చస్తున్నాం. అయినా మనం ఇలా చూస్తూ ఊరుకోవడం నాకేం బాగలేదక్క. ఏదో ఒకటి చేయాల్సిందే.
0: ఏం చేస్తాం? అయినా మనం ఏం చేయగలం చెప్పు.
1: చేస్తాను, నేనే చేస్తాను. అదిగో మా ఆయన ఇటే వస్తున్నారు. ఏమండి, ఏమిటండి ఇది? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు మీ అమ్మా నాన్న.
2: ఏం చేయమంటావో చెప్పు. చాలా డెలికేట్ విషయాలు ఇలాంటివి. మా నాన్నగారు సరదా మనిషి అనుకున్నాను, కానీ చాలా అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తోంది.
0: మీకంటే పిల్లలు చిన్నవాళ్ళు, మాకు పెళ్ళిడికొస్తున్న పిల్లలున్నారు. రేపు వాళ్ళు ఏమిటిది అని అడిగితే,
3: ఏదో గది కావాలని పట్టుబడితే ఫోన్లే అని ఆ బెడ్రూమ్ వాళ్ళకే వదిలేశాం. కానీ ఇలా మితిమీరిన వాళ్ళ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ఈ సమస్యని ఎలాగైనా సరే పరిష్కరించాలి.
1: అలా అనుకుంటూ మేనమేషాలు లెక్కబెట్టే బదులు ధైర్యంగా అడిగేయటం మంచిది.
2: అంతేనంటావా?
1: అంతే, కనీసం మీ అమ్మగారికైనా ఉండాలి. అది లేదు, అందుకే మనందరం కలిసి వెళ్ళి అడిగేద్దాం మీ ప్రవర్తన మార్చుకోండి అని.
3: సరే పదండి, ఇప్పుడే వెళ్ళి అడిగేద్దాం. నాన్నగారు,
4: నాన్నగారు,
3: అమ్మా తలుపు తీయండి.
5: ఏమిటి, అందరూ కట్టకట్టుకుని దండయాత్రకు వచ్చారు, ఏమిటి విషయం?
3: అది అది.
5: ఓహో, మీ భార్యలు వీరపొత్తునుల్లా మిమ్మల్ని ఉసిగొలిపి నా మీదకు యుద్ధానికి పంపారా? చెప్పండి, చెప్పరే. ఎలా అడగాలో, ఏమని అడగాలో అర్థం కావడం లేదా? నేను చెబుతాను, మా ప్రవర్తన మీకు అసహ్యంగా తోచి దాన్ని ప్రతిఘటించడానికి ఏకమొత్తంగా కలిసి వచ్చారు. వరి తెగించి ప్రవర్తిస్తున్నారేమిటని నిలదీసి అడగటానికి బృందంగా వచ్చారు. అవునా? అవును. ఇది మీకు చాలా అసహ్యంగా కనిపించినా నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది.
3: ఏమిటో పెద్ద అవసరం?
5: ఏమిటా, పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు మీ అమ్మ ఏ సుఖానికి నోచుకోలేదురా. ఈ గుమస్తాగాడిని కట్టుకుని చాలీ చాలని జీతంతో తను తిన్నా తినకపోయినా మనందరి కడుపులు నింపింది. పొదుపుగా కుటుంబాన్ని నడిపి డబ్బు దాచి మీకు చదువులు చెప్పించిందిరా. మీ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేయించింది. ఏనాడు నాకు ఇది కావాలని నోరు తెరచి అడగలేదురా. ఇరుకు గదుల్లో మంచం కూడా లేక కటిక నేలపై పడుకుందిరా. వంటింట్లో యంత్రంలో అతుక్కుపోయి అంకితమైపోయిందిరా. కట్టెల పొయ్యి ముందు ఆ పొగలో ఉక్కిరి బిక్కిరై మనకు మాత్రం ఏ లోటు రాకుండా కాఫీలు, భోజనాలు, టిఫిన్లు వేళకి అమర్చి పెట్టిందిరా. మీకు ఏ కష్టం వచ్చినా తను కొండంత బాధతో కుమిలిపోయిందిరా. అలాంటి మీ అమ్మకి
3: అమ్మకి ఏమైంది?
5: అమ్మది విశాల హృదయం కదా. ఆయాసంతో బాధపడుతున్న అమ్మను డాక్టర్కి చూపిస్తే ఆమె గుండె పెద్దదయ్యిందని, అదేరా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పారు.
3: ఏమిటి, అమ్మకి హార్ట్ ఎన్లార్జ్మెంట్?
5: అవును, తనకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే నాకు గది కావాలి. ఆ గదిలో ఆమెను ఒక గాజు బొమ్మలా కాపాడుకోవాలి. ఆ స్వార్థంతోనే నాకు గది కావాలని అనుకున్నాను. అంతేకాని మీరు ఊహించినట్లు చిచ్చి 50 సంవత్సరాలు తన మది అనే గదిలో నాకు చోటిచ్చిందిరా మీ అమ్మ. ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఆమెకు గదిని కేటాయించటం తప్ప ఆమె విశ్రాంతి కోసం తలుపులు వేసుకుంటే లోపల ఏవేవో జరిగిపోతున్నాయని ఊహాగానాలు చేశారు కదరా. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా అందరూ కలిసి మా మీదకు దాడి చేయటానికి సిద్ధపడ్డారు. అవునా
3: నాన్న? అమ్మ అనారోగ్యం గురించి మాకెందుకు చెప్పలేదు నాన్న?
5: మిమ్మల్ని కష్టపెట్టద్దని మీ అమ్మే అన్నది. చాలా రోజుల వరకు మీ అమ్మకు కూడా తన అనారోగ్యం గురించి చెప్పలేదు. కానీ మొన్న రాత్రి చెప్పాల్సి వచ్చింది. మీరిలా నీచంగా ఊహిస్తారని తెలిస్తే తన బాధ కంటే మీ ప్రవర్తనే ఆమెను ఎక్కువగా బాధించేదిరా.
6: క్షమించండి నాన్న, అసలు విషయం తెలియక
5: పొరపాటు చేశాం.

0: అంతేనా? మొన్న రాత్రంతా మీ అమ్మ ఆయాసంతో బాధపడుతుంటే తెల్లవారులు మేల్కొని సేవలు చేశాంట్రా. మిమ్మల్ని లేపొద్దని, మీ నిద్రలకు భంగం కలిగించొద్దని వారించిందని ఆ పిచ్చి తల్లి. గదిలో రాత్రంతా లైట్ ఉండటం చూసి మీ భార్యలు ఏవేవో ఇచ్చుకొని మమ్మల్ని దోషుల్లా చూశారు కదరా.
1: మమ్మల్ని క్షమించండి మావయ్య, మా ప్రవర్తన సిగ్గుపడుతున్నాం.
0: మరో విషయం, జీవితంలో మీ అమ్మకి ఏ సుఖాన్ని ఇవ్వని ఈ నాన్నకు ఒకటే కోరిక, బ్రతుకంతా నేలపై పడుకుని గడిపిన మీ అమ్మకు మంచం కొనివ్వాలని, పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో మంచం కొని సుఖ పెడదామనుకున్నాను, కానీ చివరికి ఆవిడ బెడ్ రెస్ట్కి ఈ మంచం అవసరం అవుతుందని ఊహించలేదు. కానీ కోడళ్ళు ఏవేవో ఊహించుకొని మిమ్మల్ని ఉసిగొలిపి పంపించారు.
2: నాన్న, మేము
0: ఎవరూ మాట్లాడకండి, కండ తల్లిదండ్రులను అర్థం చేసుకోక వాళ్ళని వారిద్దామని వచ్చారు. అమ్మా నాన్నల కష్టాల్లో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్లను దోషులుగా ఎంచి ప్రశ్నించడానికి, నిలదీయటానికి వచ్చిన మీ ప్రవర్తనని మార్చుకోండి. రేపు మీరు మాలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే ఎలా స్పందిస్తారో ఊహించుకోండి. నా సమాధానంతో మీరు తృప్తి పడలేకపోతే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్ళి మీరు మీ భార్యలు కళ్ళు మూసుకోండి. మూసుకుపోయిన మీ కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి.
3: మీరింతవరకు మలి సంధ్యలో నాటిక విన్నారు. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి. ఇందులో మన్మథరావు, శ్రీ తోకచిచ్చు నరసరాజు, సరస్వతి శ్రీమతి ఆరుమళ్ళ విజయశ్రీ, భాస్కరం శ్రీ అనంత హృదయరాజ్, అరుణ శ్రీమతి బుర్రా విజయదుర్గ, రమేష్ శ్రీ జవంగుల అర్జున్, హేమ శ్రీమతి భవనిపాటి జానకి, గోపాలం శ్రీ గుడిపాటి శ్రీనివాస్, నిర్వహణ శ్రీ ఆళ యోగానందీశ్వరరెడ్డి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా పిచ్చి మహారాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు శ్రీదేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటల్లో చివరిగా బంగారు బాబు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: The Ministry of External Affairs has set up round-the-clock control room in New Delhi to assist people. The control room can be contacted at +91 112 308 8718, +91 112 308 8719. For WhatsApp calls and messages, +91 996829 1988 can be contacted. The flash floods were caused after an avalanche blocked the flow of the Lenth tributary of the Bhote Koshi and first hit the Mur near Nepal's border with China at Rasuwagadi. The National Disaster Response Force, NDRF, today said the devastating flash floods in Nepal have so far had no adverse impact on the border areas of Bihar and Uttar Pradesh. However, the situation is being continuously monitored in coordination with two state governments. NDRF Inspector General Narendra Singh Bundela said 20 NDRF teams have been deployed in the two states, including 9 in Bihar and 11 in Uttar Pradesh. Meanwhile, the India Meteorological Department has forecast heavy rainfall over Bihar, Chhattisgarh, Jharkhand and northeastern states till Saturday. Prime Minister Narendra Modi will be on a four-day visit to Uzbekistan and Kyrgyz Republic starting this Saturday. Addressing a press conference in New Delhi, External Affairs Ministry Secretary West Sibi George said, on the first leg of his visit, the Prime Minister will undertake a two-day state visit to Tashkent in Uzbekistan at the invitation of the President of Uzbekistan, Shavkat Mirziyoyev. During the visit, Mr. Modi will hold delegation-level talks with President Mirziyoyev to further strengthen the strategic partnership between India and Uzbekistan. On the eve of Raksha Bandhan, President Draupadi Murmu has extended greetings to the people. The President said that the festival of Raksha Bandhan has been an integral part of country's culture and tradition since the ancient times. The government has commenced calibrated and targeted release of onions from the buffer stock to ensure adequate availability and moderate seasonal price pressures in the coming months. Secretary, Department of Consumer Affairs, Nidhi Khare, today flagged off onion vans for the retail distribution from Krishi Bhavan, New Delhi, for consumers of the National Capital Region. Onions from the government's price stabilization buffer are being sold at a subsidized rate of 35 rupees per kilogram through NCCF, NAFED and Kendriya Bhandar outlets as well as mobile vans across Delhi. And that is the end of this news bulletin.
1: Akashavani, Vishakhapatnam Kendram, Rapid Presser Visheshal Vintaru. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, జయ జయ జయ బృందగానం వింటారు. రచన శ్రీమతి చెళ్ళపిల్ల శ్యామల, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో భక్తి కీర్తనలు, నాట్య కళం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ మోహి భుల్లా ఖాన్ గారి ఖురాన్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతులు, అవకాశాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు దాట్ల సత్యనారాయణ రాజు గారి జయంతి, అలాగే దర్శకుడు, రచయిత, రంగస్థల, సినిమా నటుడు డివి నరసరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో నేత్రదానం అవగాహన అంశం గురించి విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో కార్నియా స్పెషలిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. తర్వాత గాంధీ గమనం, పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఉంటాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు గారి గానం వింటారు. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వైలెన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 8:59 తిరిగి 10:15 పాటల పల్లకి. 11:00 ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి డివి మానస, శ్రీ

శ్రీమతి డి శ్రీదేవి గారిల రక్షాబంధనం గురించి సంభాషణ ప్రసారం అవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు వింటారు చదివిన వారు బి రాజు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ కొవ్వూరు మోహన్ డోలు లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. పల్లె పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పుల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె గురువారెడ్డి గారు అందించిన వివరాలు. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వరి తొలిదశలో ముఖ్య యాజమాన్య మెళకువల గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 8:00 తిరిగి 9:30 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అండమాన్ సముద్రంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15:58. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.